శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం, సమయం 5:56 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ మన్నింబాచల లక్ష్మీనరసింహస్వామి భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: సుదర్లకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ మణింబాజల లక్ష్మీనరసింహస్వామి వారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధా కార్యక్రమంలో ఆరు సాయిల్ గారు చే సూక్తి సుధ వింటారు.
1: యుగాలు నాలుగు, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ నాలుగు యుగాలలో కూడా మానవ సంస్కృతి మెల్లమెల్లగా అభివృద్ధిలోనికి వచ్చి చివరికి కలియుగం వచ్చేసరికి మానవ సంస్కృతి ఎలా మారిందో బుధవర్గానికి తెలియంది కాదు. పాశ్చాత్య పోకడలతో స్త్రీ పురుషులు ఆహార విహారాలలో, కట్టుబొట్టులో, ప్రవర్తనలో సంచలనాత్మక మార్పులు చోటు చేసుకున్నాయనడము అతిశయోక్తి కాదేమో. అలాగే మానవీయ సంబంధాల్లో కూడా విప్లవాత్మక మార్పులు మన సమాజంలో నిత్యం మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు, అన్నా చెల్లెండ్లు, అక్క తమ్ముళ్ళు, అత్తాకోడళ్ళు, కోడలు మామ, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, భార్యాభర్తలు తదితర సామాజిక సంబంధాలు నేడు కొంతవరకు అంతరించిపోతున్నాయని అనవచ్చును. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి నీవేం చేశావని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన వారు తండ్రిని కొట్టి ఆస్తులు లాక్కొని అనాథాలుగా చేసినటువంటి కొడుకులు ఉదంతము మనం నిత్యం పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. అంతెందుకు, కొందరు కొడుకులు భార్య మాటలు విని తల్లిదండ్రులను సంచుల్లో మూట కట్టుకుని ఎక్కడో వదిలి వచ్చినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. చనిపోకముందే తల్లిదండ్రులను శ్మశాన వాటికకు చేర్చిన కొడుకులు కోడళ్లు ఉన్నారు. కాని సమాజంలో తమ వారి పట్ల సంబంధ బాంధవ్యాలు మరచి దోషంగా ఇలా నడుచుకునేవాడు ఇక సంబంధ బాంధవ్యాలు ఎలా మనుగడ సాగిస్తాయి? అందుకే సమాజంలో అందరూ తమ వారి పట్ల ఎలా మసులుకోవాలి, కుటుంబ సభ్యుల్లోని సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఆ సత్కార్యము పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరు తమకు ఏమవుతారో, వారి పట్ల మనము ఎంత మర్యాదగా ప్రవర్తించాలి అన్న విషయము చిన్నతనంలోనే తల్లిదండ్రులు నేర్పించాలి. అలా కాకుండా విపరీత ధోరణులు వారి మస్తిష్కంలో నింపితే వారు తమ వారి పట్ల దుర్సుగా ప్రవర్తిస్తారు. అందుకు పాఠశాలలు చక్కని వేదికలుగా నిలుస్తాయి. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠ్యాంశాలు బోధించిన తర్వాత సంబంధ బాంధవ్యాల గురించి తల్లిదండ్రుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ఎలా మర్యాదగా ఉండాలో నేర్పించాలి. ముఖ్యంగా పిల్లలకు శ్రీరామాయణ మహాభారతాలు చదివించి అందలి మంచి విషయాలను విశ్లేషించి అలనాడు వారు ఎలా తమ జీవితాన్ని

0: గడిపారో, సమాజంలో ఆదర్శప్రాయులుగా ఎలా వాళ్లు మసలుకున్నారో వివరించాలి. అప్పుడే పిల్లలు తమ వారి పట్ల, పెద్దల పట్ల గౌరవభావంతో ఉంటారు. సంబంధ బాంధవ్యాలు మరచి అందరి పట్ల దుర్సుగా ప్రవర్తించే పిల్లలను మనము ప్రస్తుత కాలంలో చూస్తున్నాము. అది వారి తప్పు కాదు, వారి తండ్రుల పొరపాటు వల్ల వారు అలా తయారవుతున్నారు. ఫలితంగా సమాజంలో సంబంధ బాంధవ్యాలకు తావు లేకుండా అవి అంతరించిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు ఎలా మనుగడ సాగిస్తాయి? పౌరాణిక గాథల్లో మనం చూస్తే రామాయణంలో శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజు మాటలు నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అడవికి పోయాడు. అది తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యము. అది త్రేతాయుగంలో జరిగింది. అదే కలియుగంలో అయితే నీవేంటి, నీ మాటేంటి, నేను యువరాజు పట్టాభిషేకాన్ని వదిలి అడవులకు పోతానా, నీవు పిచ్చివాడవు, భార్య మాటలు విని కొడుక్కు అడవులకు పంపుతావా, నేను పోను పో, ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు కొడుకు. రాముడు మూర్తి భవించిన ధర్మము, రామో విగ్రహనాం ధర్మ, ధర్మానుసారంగా నడిచేవారు ఈ కలియుగంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కాని మన భారతీయ సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత భావి భారత పౌరులపై ఉంది. అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అప్పుడే కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు అంతరించకుండా కలకాలం నిలిచి ఉంటాయి.
1: ఇంతవరకు మీరు సంబంధ బాంధవ్యాల గురించి ఆర్ సాయిల్ గారు అందించిన మహితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45కి వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాంది. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతితోని క్షణమే

0: క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను, వరి వండడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సి 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
1: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ

0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యా మండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చంద్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని పరిశుభ్రత కోసమని ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో నిన్న జరిగిన స్వచ్చంద్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य गुजरात महाराष्ट्र राज्ययोः एकदिवसीय प्रवासे स्थास्यति. वडोदरा नगरे आयोजित समारोहे प्रधानमंत्री 35,000 कोटितोप्यधिक रूप्यकाणां विविधानां संरचना विकास परियोजनानां शिलान्यासं राष्ट्राय समर्पणं च विधास्यति. सशस्त्रबलानां युद्धाभियानक्षमतां वर्धयितुं रक्षाधिग्रहणपरिषदा एका महती गोष्ठी समायोजिता. रक्षामन्त्रिणा राजनाथसिंहेन 10,000,000,000 कोटिरूप्यकाणां प्रस्तावाः अनुमोदिताः. निर्णयेनानेन सेनायाः आधुनिक वाहनानि, नौसेनायाः ग्यास टर्बाइन प्रणाल्यः, वायुसेनायाः च राडार निरोधक यन्त्राणि अतिशीघ्रं दलेषु समाविष्टानि भविष्यन्ति. औद्योगिक गमनागमनं यातायात सम्मर्द समस्यामपाकर्तुं ग्रेटर नोएडा प्राधिकरणेन महती योजना रचिता. मन्त्रिणः नन्द गोपाल गुप्ता इत्यस्य सान्निध्ये अभ्यसितेन प्रस्तावेन सामग्री वाहन वाहनानि यात्रीवाहनानि च पृथक् पृथक् मार्गैः यास्यन्ति. 75,100 मीटर विस्तृत मार्गेण गंगा एक्सप्रेस वे सम्पर्कः अतीव सुगमः सेत्स्यति. उत्तरप्रदेशे नद्यः उत्तुङ्गस्तरे प्रवहन्ति. अनेन 25 मण्डलेषु जलप्लावनं व्याप्तम्. बरेली लखीमपुर क्षेत्रेषु अतिवृष्टिः जनजीवनम् अस्तव्यस्तम् अकरोत्. स्थितेः गभीरतां विलोक्य बरेली प्रशासनेन विद्यालयानां अवकाशः घोषितः. प्रशासनीय अधिकारिणश्च आपदुद्धार कार्याय नियोजिताः.

ప్రసార వివరాలు. ఈరోజు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారం కానున్న ఈనాటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇంకా ప్రబోధగీతం భక్తిగీతంతో పాటు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు సూచనలు వింటారు. 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మార్పు రూపకం వింటారు వ్యాఖ్యానం శ్రీమతి వరలక్ష్మి శ్రీ లింగవర్ధన్ గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించి మీకు నచ్చిన మా దగ్గర అందుబాటులో ఉన్న పాటలను మీరు వింటారు. మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నంబర్ 8462245066. 10:00 ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా స్వర చక్రవర్తి ప్రత్యేక కార్యక్రమం వింటారు వ్యాఖ్యానం సహకారం ఎర్రం రాజు గారు నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. 10:30 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు సాయంత్రం 3:00 వరకు. హిందీలో వార్తలు

గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3 గంటలకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5 గంటల 30 నిమిషాలకు లలిత గీతాలు వింటారు. సినీ రంజని కార్యక్రమం 5 గంటల 45 నిమిషాలకు ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 30 నిమిషాలకు సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6 గంటల 35 నిమిషాలకు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 15 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8 గంటలకు మరొకసారి మీ ముందుకు వస్తుంది అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 8 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు అలనాటి మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. 11 గంటలకు హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పి కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి నే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామీలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
2: Make sure we have very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అసోంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజులు

0: స్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ప్రబోధ గీతం భక్తి గీతంతో పాటు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారి సలహాలు సూచనలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రత్యేకత. ఒక అక్షరం ఒక జీవితాన్ని మార్చగలదు. చదువు మనిషికి జ్ఞానాన్నే కాదు, తన జీవితాన్ని తానే నడిపించే శక్తినిస్తుంది. అలాంటి అక్షరాస్యత ప్రాధాన్యతను గుర్తు చేసే రోజే 8 సెప్టెంబర్ అంతర్జాతీయ దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అక్షరాస్యత అంటే కేవలం అక్షరాలు చదవటం రాయటం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, సరైన సమాచారాన్ని తెలుసుకోవటం, మన హక్కులు బాధ్యతలను గుర్తించటం, జీవితంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా అక్షరాస్యతలో భాగమే. ఒక వ్యక్తి చదువుకుంటే ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఒక కుటుంబం ఎదుగుతుంది. ఒక కుటుంబం ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే అక్షరాస్యత దేశాభివృద్ధికి పునాది. ముఖ్యంగా పిల్లల విద్యతో పాటు పెద్దల అక్షరాస్యత కూడా ఎంతో అవసరం. వయసు ఎంత పెరిగినా నేర్చుకోవడానికి అడ్డంకి కాదు. ఒక సంతకం చేయడం నుంచి బ్యాంకింగు, ఆరోగ్యం, డిజిటల్ సేవలు, ప్రభుత్వ

పథకాల సమాచారాన్ని అర్థం చేసుకోవటం వరకు అక్షరాస్యత మన రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఒక పుస్తకం, ఒక మంచి స్నేహితుడు, ఒక అక్షరం ఒక జీవితానికి మార్గదర్శి. ఒక అక్షరం నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది, ఒక అక్షరం నేర్పితే సమాజంలో వెలుగు పెరుగుతుంది. కాబట్టి ఈ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మనమంతా ఒక చిన్న సంకల్పం చేద్దాం. నేను నేర్చుకుంటాను, నాతో పాటు మరొకరికి నేర్పిస్తాను. ఎందుకంటే అక్షరం ఒక వెలుగు, విద్య ఒక బలం, జ్ఞానం మన భవిష్యత్తు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రబోధగీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులు తామరా బొరద పుల్లా సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344. డాక్టర్ బలరామ్ జాదవ్.
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
6: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
6: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: దరమాండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
6: దరమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
8: అబ్బా, పంటి నొప్పి.
6: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
6: కలిల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.
9: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మార్పు ఈ శీర్షికన రూపకం ప్రసారమవుతుంది. తప్పకుండా వింటారు కదూ. వినటమే కాదు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.
0: మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి స్వాతి కిరణం సినిమా నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి. డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు సూచనలు.
1: కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు కూడా మరికొన్ని కంటి సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్, రెటినా క్యాటరాక్ట్ సర్జన్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి అనుభవం పొందిన డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, జనరల్గా మీరు రెటినా సర్జన్ కాబట్టి ఈరోజు రెటినా పైన కొన్ని క్వశ్చన్ అడుగుదామని నా అభిప్రాయం.
4: తప్పకుండా.
3: అయితే ముఖ్యంగా రెటినాలో ఈ లేజర్ అనేటువంటి పదం వాడతారు.
4: అవును.
3: అయితే ఈ రెటినా లేజర్ ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరము?
4: యా, రెటినా లేజర్ అనేది ఏంటి అంటే కంటి లోపల ఉన్న రెటినాకు మనం లేజర్ చేస్తాం. లేజర్ ద్వారా లైట్ని పంపించి రెటినా మీద ఫోకస్ చేసేలా చేస్తాం దాన్ని. దాన్ని సింపుల్గా రెటినా లేజర్ అంటాం మనము. అయితే రెటినా లేజర్ ఎందుకు చేస్తాము అంటే దానికి కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే మనకు మన బాడీలో కన్ను కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్, అండ్ కంటిలో మనకు ఎస్పెషల్లీ రెటినాలోనే బాడీలోనే ఉన్నట్టుగా అన్ని రకాల బ్లడ్ వెజిల్స్ కంటి లోపల రెటినాలోనే ఉంటాయి. మిగతా మనం కార్నియా లెన్స్ తీసుకుంటే కార్నియాలో కానీ లెన్స్లో కానీ ఏ బ్లడ్ వెజిల్స్ ఉండవు మనకు. రెటినాలోనే బ్లడ్ వెజిల్స్ ఉంటాయి, రక్తనాళాలన్నీ కూడా. అది డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట రెటినా అన్నది. బాడీ నుంచి మన బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నర్వ్ వస్తుంది, నర్వస్ టిష్యూ కనెక్షన్ ఉంటుంది, ప్లస్ మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కూడా కనెక్షన్ ఉంటుంది. కాబట్టి బాడీలో ఎక్కడైనా మనకు అబ్నార్మాలిటీస్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వచ్చినప్పుడు వాటి తాలూకా మనకు అబ్నార్మాలిటీస్, చేంజెస్ అన్నీ కూడా రెటినాలో వస్తుంటాయి. వాటిని మనం డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. ఒకసారి బీపీ వల్ల ఏమవుతుందంటే బ్లాక్స్ వస్తాయి, అటాక్స్ వస్తాయి కంటికి, వాటిని మనం రెటినల్ వేన్ అక్లూజన్స్ అంటాము. సో ఇట్లా ఎప్పుడైతే బాడీలో ప్రాబ్లమ్స్ ఉండి రెటినా మీద ఎఫెక్ట్ చూపిస్తుందో అప్పుడు రెటినా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఈ రెటినా డ్యామేజ్ అవుతున్నప్పుడు ఈ కండిషన్స్లో డయాబెటిక్ రెటినోపతి కానీ లేదంటే రెటినల్ వేన్ అక్లూజన్స్ కానీ లేదంటే అనీమియా, రక్తహీనత వల్ల రెటినా డ్యామేజ్ కావడం, దాన్ని అనీమిక్ రెటినోపతి అంటాము. లేదంటే రేడియేషన్ వల్ల ఏదైనా క్యాన్సర్ ఉండి మనం కంటికి సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు రేడియేషన్ చేసినప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కంటి లోపల రెటినా మీద కూడా పడవచ్చు. ఎందుకంటే రెటినాకి బ్లడ్ సప్లై తగ్గిపోయిందంటే అక్కడ ప్రాబ్లం అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, దాన్ని రేడియేషన్ రెటినోపతి అంటాము. ఇట్లాంటి కండిషన్స్ అన్నింటిలో కూడా ఏమవుతుంది అంటే కంటి లోపల మనకు స్లోగా అబ్నార్మాలిటీ స్టార్ట్ అవుతుంది. అబ్నార్మాలిటీ స్టార్ట్ అయ్యి అక్కడ బ్లడ్ సప్లై అవ్వడం అనేది తగ్గిపోతుంది కొంచెం. ఆ బ్లడ్ సప్లై అవ్వడం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిపోదు. సో ఇప్పుడు రెటినాకి ఎంత ఆక్సిజన్ కావాలంత అందదు అన్నమాట, కంప్లీట్ రెటినాకి కావాల్సినంత ఆక్సిజన్ అందదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెటినాకు ఆక్సిజన్ సప్లైని పెంచలేము మనము. బట్ ఏం చేస్తామంటే ఉన్న ఆక్సిజన్నే ఇంపార్టెంట్ ఏరియాస్కి సప్లై చేసేలా చేయాలి. అది ఎలా అంటే లేజర్ ద్వారా సాధ్యమవుతుంది మనకు. సో లేజర్ ఏం చేస్తుందంటే సింపుల్గా మనకి ఎక్కడైతే ఇంపార్టెంట్ కాదో రెటినాలో ఆ ఏరియాస్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. అక్కడ డ్యామేజ్ చేయడం వల్ల ఆ సెల్స్కి ఆక్సిజన్ అవసరం ఉండదు. మిగిలిన ఆక్సిజన్ ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి మనకి, ఎస్పెషల్గా సెంట్రల్ రెటినా, మనకు రెటినాలో చూస్తే సెంటర్ పార్ట్లో ఉంటుంది కదా మ్యాక్లా అంటాం మనము, దాన్ని పోస్టీరియర్ పోల్ అంటాము. ఆ ఏరియా కంపల్సరీగా ఆక్సిజన్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అందుకే మనం ఆ ఏరియాను వదిలిపెట్టి మిగతా ఏరియాస్లో యూజువల్గా డయాబెటిక్ రెటినోపతి ప్రొలిఫరేటివ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లేజర్ చేస్తూ ఉంటాం. అది కంప్లీట్ రెటినా చేస్తాం కాబట్టి ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాం దాన్ని. దాన్ని సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే పిఆర్పి లేజర్ అంటాం మనం, ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ లేజర్, పిఆర్పి లేజర్ అంటాం దాన్ని. అది చేయాల్సి ఉంటుంది. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది చేయడం వల్ల పెరిఫెరల్ రెటినాని మనం లేజర్ చేస్తాం అన్నమాట. సెంట్రల్ రెటినాని వదిలేసి పెరిఫెరల్ రెటినాని లేజర్ చేస్తాం. సో తద్వారా ఏమవుతుందంటే రెటినాకు వచ్చే ఆక్సిజను మన సెంట్రల్ రెటినా సెంటర్ పార్ట్ మెయిన్ కాబట్టి దానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది కాబట్టి అప్పుడు డ్యామేజ్ పెరగకుండా మనం అడ్డుకోవచ్చు. సో అందుకు లేజర్ చేస్తాము. అలాగే రెటినల్ వేన్ అక్లూజన్స్ ఉంటాయి అప్పుడు, అంటే రెటినాలో నర్వ్ బ్లాక్ కావడం అనమాట, బ్లడ్ వెజల్ బ్లాక్ కావడం వల్ల అక్కడ కూడా ఇష్కీమిక్ ఏరియాస్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కొన్ని ఏరియాస్కి, అప్పుడు కొత్త రక్తనాలు పుట్టడము, బ్లీడింగ్ కావడము ఇవన్నీ అవుతాయి అనమాట. సో అవన్నీ పెరగకుండా ఉండాలి అంటే మనం లేజర్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకు కూడా మనం లేజర్ చేస్తాము. దాన్ని సెక్టరల్ లేజర్ అంటే మనం, అంటే ఒక సెక్టార్లో, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో రెటినాలో మొత్తం, రెటిన మొత్తం కాకుండా ఎక్కడైతే వెజిల్ బ్లాక్ ఉందో దాని ఏరియాస్లోనే మనం లేజర్ చేస్తాం. అది పిఆర్పి లేజరే, కాకపోతే సెక్టోరల్ పిఆర్పి లేజర్ అది. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రెటినాలో ఉన్న ప్రాబ్లం పెరగకుండా మనం ఆపుతున్నాం అనమాట. ఇది
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
4: రెండోది ఏంటంటే మనకు పేషెంట్స్ అడుగుతారనమాట, ఏమని అడుగుతారంటే ఈ లేజర్ చేయడం వల్ల విజన్ ఇంప్రూవ్మెంట్ అవుతుందా అని చెప్పి. సో మేజర్గా మనం లేజర్ చేసే దేనికోసము అంటే ఆన్గోయింగ్ డ్యామేజ్ని స్టేబుల్ చేయడానికి, అక్కడ ఆపడానికి. డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపుతుంది లేజరు, ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆగినప్పుడు విజన్ అనేది మెయింటైన్ అవుతుంది, కొంచెం పోయిన విజన్ కూడా కొంచెం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది సింపుల్గా మనం పేషెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, ఫారెస్ట్లో చాలా ట్రీస్ ఉంటాయి కదా, కొన్ని లక్షల ట్రీస్ ఉంటాయి. సడన్గా ఏదైనా మంట అంటుకుంది అనుకోండి ఫారెస్ట్లో, ఏమవుతుంది, చెట్లన్నీ కాలిపోతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం అప్పుడు, ఎక్స్పాండ్ కాకుండా మనం వాటర్ కొట్టడము, ఫైర్ ఇంజన్ కానీ ఏదో ఒకటి చేస్తాము. సో మనం వాటర్ ఎందుకు కొడుతున్నాం అక్కడ, పెరగకుండా ఉండడానికి, అంటే అన్ని చెట్లు కాలిపోకుండా పోయిన ఎట్లాగో పోతాయి, మిగిలింది పోకుండా మనం కాపాడుతున్నాం. సో ఎగ్జాక్ట్లీ రెటినాలో కూడా ఈ పిఆర్పి లేజర్ అట్లనే పనిచేస్తుంది. డయాబెటిక్ రెటినోపతిలో ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అది ప్రోగ్రెస్ అవుతుంటుంది కదా, డ్యామేజ్ వల్ల రెటినా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో లేజర్ చేయడం వల్ల ఏంటంటే లేజర్ వాటర్ లాగా, వాటర్ పోసినట్టు మనము ఆ డ్యామేజ్ని అక్కడనే ఆపడానికి ప్రయత్నం చేస్తుంది లేజర్.

0: అంతేగాని మనం లేజర్ చేయగానే కంప్లీట్ గా విజన్ వచ్చేస్తుంది నార్మల్ అయిపోతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే
1: డ్యామేజ్
0: కరెక్ట్, అందుకే చెప్తున్నాను నేను. చాలా మంది అనుకుంటారు లేజర్ చేస్తే ఇంక అయిపోయింది నార్మల్ అయిపోతుంది అనుకుంటారు, నార్మల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కాలిపోయిన చెట్లు తిరిగి రావు. సేమ్ ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ కంప్లీట్ అయిపోయిన రిటర్నా ఏరియా అంతే ఉంటుంది, డ్యామేజే ఉంటుంది. అది మనం లేజర్ చేసి ఏంటంటే ఉన్నది పోకుండా కాపాడడానికి ప్రొటెక్షన్ చేస్తున్నాం మనం. బట్ ఈ లేజర్ చేసినంత మాత్రం ఒకటే సరిపోదు, మళ్ళీ సిస్టమిక్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ ఈ మూడు ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కంట్రోల్లో ఉన్నప్పుడే మనం చేసే లేజర్ అయినా ఏదైనా కానీ పనిచేస్తుంది మనకు. లేదంటే లేజర్ చేసిన తర్వాత కూడా ఇంకా డ్యామేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ లేజర్స్ అనేవి మన సెక్టోరల్ లేజర్స్, ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ లేజర్స్ ఇవి. ఇవి కాకుండా ఇంకొకటి ఫోకల్ లేజర్ అని ఉంటుంది అన్నమాట రెటినాలోని. ఫోకల్ లేజర్ అంటే ఏంటంటే ఎస్పెషల్గా సిఎస్సిఆర్ అంటాం మనము, సెంట్రల్ సీరస్ కొరియో రెటినోపతి అంటాం డిసీజ్ అది. అందులో కాంతి లోపల నరంలో వాపు వస్తుంది వాళ్ళకి. అందులో ఏంటంటే ఎక్కడైతే లీక్ ఉందో ఆ లీక్ పాయింట్కే మనం లేజర్ చేస్తాం, దానికి అందుకే దాన్ని ఫోకల్ లేజర్ అంటాం. అది ఆ పేషెంట్స్ మాత్రం ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు యూస్ చేస్తాము. ఇవన్నీ మనకు డిసీజెస్లో యూజ్ చేసేవి. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ లేజర్ ఇంకొకటి ఏంటంటే బరాజ్ రెటినల్ లేజర్ అంటాం మనం.
1: బరాజ్ లేజర్
0: అంటే ఏంటి అంటే మన కంటి లోపల రెటినాలో ఇప్పుడు మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా హై మయోపియా ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే రెటినాలో వీక్ ఏరియాస్, రెటినా హోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ రెటినా హోల్స్, వీక్ ఏరియాస్ ఫామ్ అయినప్పుడు ఆ రెటినా హోల్స్, వీక్ ఏరియాస్ వల్ల ఏమవుతుందంటే కంటి లోపలికి, ఆ రెటినా లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఈ హోల్స్ ద్వారా రెటినా మొత్తం డిటాచ్ అయిపోతుంది, ఊడిపోతుంది. దాన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం, రెగ్మటోజీరస్ రెటినల్ డిటాచ్మెంట్. అట్లా రెటినల్ డిటాచ్మెంట్ అయింది అంటే కంప్లీట్ విజన్ లాస్ ఉంటుంది, ఇమీడియట్గా సర్జరీ చేయాలి, అది కూడా కాంప్లెక్స్ సర్జరీ. చేసిన తర్వాత కూడా విజన్ ఎంత వస్తుందని గ్యారంటీగా చెప్పలేం మనం. కాబట్టి ఈ రెటినా హోల్స్, వీక్ ఏరియాస్, లాటిస్ డిజెనరేషన్స్ అంటాము, హార్ష్ టేర్స్ అంటాం, ఇవన్నీ రెటినాలో వచ్చే టేర్స్ అన్నమాట, హోల్స్ టేర్స్. సో ఇట్లాంటి ఉన్న వాళ్ళకి మనం రెటినా లేజర్ చేస్తాము, దాన్ని బరాజ్ లేజర్ అంటాం మనం. బరాజ్ లేజర్ అంటే ఏంటంటే ఏవైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ చుట్టూ లేజర్ చేస్తాం మనం 360 degrees, ఒక బ్యారికేడ్ లాగా. అయితే లేజర్ ఇక్కడ పని ఇక్కడ ఎలా చేస్తుంది అంటే ఆ హోల్ చుట్టూ లేజర్ చేయడం వల్ల హోల్ ఏం క్లోజ్ కాదు, అలానే ఉంటుంది అది. కాకపోతే ఈ వాటర్ ఏదైతే వెళ్ళిపోతుందో లోపలికి, రెటినా లోపలికి, ఆ రెటినా లోపలికి వాటర్ వెళ్ళకుండా ఈ లేజర్ అడ్డుకుంటుంది అన్నమాట. సో అట్లా అడ్డుకోవడం వల్ల ఒక బ్యారికేడ్ లాగా, ఒక బ్యారేజ్ లా, రిజర్వాయర్ బ్యారేజ్ ఉంటాయి కదా, అట్లా ఆపుతుంది వాటర్ని. కాబట్టి దీన్ని బరాజ్ లేజర్ అంటారు. ఎస్, సో అట్లా అది ఆపడం వల్ల మనకు రెటినాలో వీక్ ఏరియాస్ వల్ల రెటినా డిటాచ్మెంట్ కాకుండా ప్రొటెక్షన్ చేయవచ్చు అది. ఇది ఎస్పెషల్గా మైనస్ పవర్ ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మందిలో వస్తుంది, నార్మల్ పేషెంట్స్లో కూడా రావచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ ఎవ్రీ 1 year ఒక్కసారి అన్న చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే రెటినాలో వీక్ ఏరియాస్, హోల్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా లేదన్నది మనం డ్రాప్స్ వేసి చెక్ చేస్తేనే తెలుస్తుంది. నార్మల్ ఐ చెకప్లో, ఆప్టికల్ షాప్లో చెకప్లో తెలీదు. అది ఎప్పుడైతే ఉండి ఒకవేళ మనం డిటెక్ట్ చేయలేదనుకోండి రెటినా డిటాచ్మెంట్ అయిపోతుంది. వన్స్ రెటినా డిటాచ్మెంట్ అయిందంటే ఇంకేం చేయలేము, కంప్లీట్గా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది, విట్రెక్టమీ సర్జరీ. దాన్ని రెటినా సర్జరీ అంటాము, అది చేయాల్సి వస్తుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా మనం ఈ లేజర్ చేయించినట్టయితే ఈ చూపు కానీ కంటికి కానీ ఎంతవరకు సేఫ్ అంటారు, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి?
0: సో రెటినల్ లేజర్ అనేది చాలా వరకు సేఫ్ లేజర్ అండి, అది దానివల్ల కాంప్లికేషన్స్ అంటూ ఏముండవు. ఓన్లీ చేసేటప్పుడు మాత్రం పేషెంట్ కొంచెం పెయిన్ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ రెటినా లేజర్ ఏదైతే ఉందో ఆ లేజర్ వెళ్ళి రెటినాని హిట్ చేస్తుంది కదా, రెటినాని తగులుతుంటుంది. కాబట్టి ఆ లేజర్ స్పార్క్ వల్ల కొంచెం బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ లాగా ఫీల్ అవుతారు. బట్ రిలేటివ్గా అదర్వైజ్ ఇది సేఫెస్ట్ ప్రొసీజరే, దానివల్ల ఏం కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. రెగ్యులర్గా మనము ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో చేసుకుంటే చాలా వరకు సేఫ్ ఉంటుంది. అది మన దగ్గర రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది, మన హాస్పిటల్లో కూడా రెగ్యులర్గా లేజర్ సర్జరీస్, లేజర్స్ అన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాము.
1: అయితే డాక్టర్ గారు, మరి దీని తర్వాత లేజర్ చేసిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే తీసుకోవాల్సిన రెస్ట్ ఏమన్నా సూచనలు ఉన్నాయండి?
0: ఈ లేజర్ తర్వాత రెగ్యులర్గా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు, ఎందుకంటే సర్జరీ కాదు కాబట్టి సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ అంతే, ఇది డే కేర్ ప్రొసీజరే. ఓపీడీలనే చేసి మనం లేజర్ మిషన్ ఉంటుంది చేసి అందులో చేసి పంపించేస్తాము. దాని తర్వాత రెస్ట్ అట్లా ఏం అవసరం ఉండదు, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసుకోవచ్చు, తలస్నానం చేయొచ్చు అన్ని. ఇంకా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం ఉండవు అన్నమాట దీనికి. ఇది సేఫెస్ట్ అండ్ సింపుల్ ప్రొసీజర్. సో చేసుకున్న తర్వాత రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు కాబట్టి పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు ఈ ముఖ్యంగా రెటినా లేజర్ గురించి మా శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించినారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకుల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపా లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
9: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
10: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మార్పు ఈ శీర్షికన రూపకం ప్రసారమవుతుంది. తప్పకుండా వింటారు కదూ. వినటమే కాదు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీకు నేను నాకు నువ్వు సినిమా నుండి

0: పాట విన్నారు, ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు నివారణ చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీల్లో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వినండి, డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారి సలహాలు సూచనలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905. దంత సమస్యల గురించి గత 20 ఏళ్ళుగా మన స్టూడియోకి వస్తూ దంత సమస్యలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు. మరి ఈరోజు కూడా వారు మనకున్న దంత సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సీను నాయక్ గారు నమస్కారం.
3: నమస్తే. నమస్తే భూమేష్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. ఎందుకు ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు గురించి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మరి డెంటిస్టులలో అనేక రకాల డెంటిస్టులు ఉంటారు, మీరు స్పెషలిస్ట్ ఈ ఎత్తుపళ్ళు మరియు వంకరపళ్ళలో, కాబట్టి మీరైతే చక్కటి మా అవగాహన మా శ్రోతలకు అందిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది మరి పిల్లల్లో చాలామంది ఈ ఎత్తు వంకరపళ్ళతో బాధపడుతూ ఉంటారు, దానివల్ల క్లాస్ రూమ్లో పిల్లలు హేళన చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి చికిత్స ఉంటుంది?
3: దంత సమస్యల్లో దంత విభాగాలు అంటే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైతే పేషెంట్ సపోజ్ పంటి నొప్పితో వస్తే వాళ్ళకి పంటి నొప్పి తగ్గించడానికి రూట్ క్నాల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ రూట్ క్నాల్ ట్రీట్మెంట్ కూడా ఆ రూట్ క్నాల్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ గారు ఉంటారు, అతనితోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాము. అలాగే జ్ఞానదంతం చేయడానికి జ్ఞానదంతం స్పెషలిస్ట్, అలా మనకు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో అలాగే దంత వైద్యంలో కూడా అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఇది వరకు ఒక 10-15 ఇయర్స్ మనం గతంలో వెళ్తే, సో డెంటల్ డాక్టర్ అంటే ఏ సమస్య దంత సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక డెంటల్ డాక్టరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ట్రీట్మెంట్కి నాణ్యతమైన ట్రీట్మెంట్కి ఆ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటే, ఈ పిల్లలకి ఎవరికైతే ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కానీ సందుపళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ముఖ కవళికి మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ అంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ సరిగా కనిపించకపోతే, ఆజకల్ పిల్లలకి ఏముంటుందంటే ఎవరైనా కూడా మేము స్మార్ట్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి అందం కనిపించాలని చెప్పేసి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి. సో ఇలాంటి ట్రెండ్లో ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు సందుపళ్ళు ఉంటాయో వాళ్ళు చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళి చాలామంది ఈ చదువు రాణించలేకపోవడము లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు ఈ సమస్యతో బాధపడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్కి ఇదివరకైతే మనము క్లిప్పులతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. క్లిప్పులు చికిత్స అంటారు, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్, పంటికి బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ తోటి మనము ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మనము ఈ ట్రీట్మెంట్ ఈ ఎత్తు వంకర పళ్ళను మనం చికిత్స చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఇదివరకు ఏమంటే చాలామందికి అవగాహన ఉండేది కాదు, అంటే ఇలా ఎత్తు వంకర పళ్ళకు కూడా చికిత్స ఉంటుందా, లేకపోతే దానికి ఆర్థోడాంటిస్ట్ అంటే ఈ ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్టు వచ్చి చేస్తారా అనేది కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ప్రజల్లో కూడా చాలామంది అవగాహన వచ్చింది. సో అదేవిధంగా ఎవరికైతే ఈ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ క్లిప్పుల ద్వారా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళ సమస్యని మనం వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా చాలామందికి ఏముంటుందంటే ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందో, లేకపోతే పన్ను పీకేస్తారు, లేకపోతే ఇంకో కంటి చూపు ప్రాబ్లం ఉంటుంది, ఇంకో సమస్య ఏదో ఉంటుంది అని చెప్పేసి చాలామంది విలేజ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఈ అపోహలు ఉంటాయి. సో కాబట్టి సో ఇలాంటి అపోహ పడకుండా ఈ క్లిప్పుల చికిత్సని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఎందుకు ఇదే చెప్తున్నామంటే, సమ్మర్లో చాలామంది పిల్లలు ఇంటికి వస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు, కాలేజ్ నుంచి హాలిడేస్లో ఉంటారు, చాలామందికి పిల్లలకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగానే ఈరోజు ఈ ఎత్తు వంకర పళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రేడియో శ్రోతలకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి.
4: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నా? ఏ హాస్పిటల్లో?
5: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
4: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
5: నో ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
4: మరి అడ్రస్?
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
6: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
2: బాగుంది డాక్టర్ గారు. మరి ఎత్తు వంకరపల్లు చికిత్సకి ఎంత సమయం పడుతుంది?
3: సో ఎత్తు వంకరపల్లకి ఇదివరకైతే మనకు 1-2 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడేమంటే మనం ఎవరికైతే తొందరగా ట్రీట్మెంట్ కావాలో దాన్ని యాక్సిలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ అంటారు, అంటే తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ తోటి, లేజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్ని తొందరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనకు 6 మంత్స్ నుంచి 1 సంవత్సరం లేదా 1 సంవత్సరం లోపల మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంకోటి ఏమంటే ఈ ట్రీట్మెంటు వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే, అంటే గ్రోత్ ఉన్నప్పుడు, పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతుందంటే దాన్ని గ్రోత్ని అడ్వాంటేజ్ తీసుకొని మనకు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయడం చక్కగా చేయడానికి లేదా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరికైతే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలతో ఉన్నారో, ఈ ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానివ్వండి, ఎగుడు దిగుడు పళ్ళు కానీ, సందు పళ్ళు కానివ్వండి, దవడలు వ్యత్యాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ వయసులో వస్తే మాత్రము ట్రీట్మెంట్ అనేది చక్కగా అవుతుంది. ఆ గ్రోత్ పీరియడ్ అంటే పెరుగుదల వయసులో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని మనకు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. తర్వాత ఈ గ్రోత్ అంటే పెరుగుదల ఆగిపోయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 60 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. కానీ పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. పెరుగుదల ఆగిపోయిన తర్వాత, పిల్లలు పెరుగుదల తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోవద్దని కానీ కొద్దిగా సమయం, ట్రీట్మెంట్ సమయం కొద్ది ఎక్కువ పడుతుంది ఈ పిల్లలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకో, ఈ ఎత్తు వంకర పళ్ళను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి.
2: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ 9 సంవత్సరాల నుంచి పడితే 60 సంవత్సరాల వరకు ఈ చికిత్స చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటే, అంటే ఈ ఎత్తు వంకర పళ్ళను సరి చేసుకోవడానికి వయసుతో సంబంధం
3: లేదు,
2: మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దాన్ని మంచి కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఈ తల్లిదండ్రులకు ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు కనుక ఉంటే, తల్లికి కానీ తండ్రికి కానీ, అవే పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలాంటి పిల్లలకు ఒకవేళ వస్తే ఎలా అంట?
3: చాలా మటుకు అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి, మదర్ కావచ్చు అండి, ఫాదర్ కావచ్చు, ఎవరికైతే ఈ ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, లేకపోతే ఎగుడు దిగుడు పళ్ళు కానీ, లేకపోతే సందున్న పళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలో అవకాశం, సేమ్ మాలక్లూజన్ అంటారు, సేమ్ టీత్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు బిడ్డ పుట్టిన తర్వాత 6 మంత్స్ నుంచి 6 ఇయర్ వరకు, అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు రావడం జరుగుతుంటుంది. అప్పుడే బ్రషింగ్ కూడా మేము స్టార్ట్ చేయమంటాం పిల్లలకి. తర్వాత 6-6.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ 11-12 సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళని ఊడిపోయి అదే వాటి స్థానంలో పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు ఏం గమనించాల్సిందేమంటే వాళ్ళ పిల్లల పళ్ళ వరుస ఎలా ఉంది, చక్కగా ఉందా, లేకపోతే ఎత్తుగా ఉన్నాయా, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నాయా, వంకరగా ఉన్నాయా చూసి ఆ సమయంలో ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా మన ముందే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, మన ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారన్నమాట. ఈ మాలక్లూజన్ అంటే ఈ సమస్య ఇంకా పెరగకుండా, ఎత్తు పళ్ళు ఉంటాయో వంకర పళ్ళు వస్తాయో అవి ఇంకా పెరగకుండా దాన్ని మనం, దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే 6.5-7 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి పిల్లలు, మనకు వంకర పళ్ళు ఉన్న పిల్లలు, ఎత్తున్న పళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అంటే ఆర్థోడాంటిస్ట్, దంత వైద్యంలోనే సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉన్న ఆర్థోడాంటిస్ట్ దగ్గర అవి తీసుకెళ్తే సో ఈ సమస్యను ఇంకా పెరగకుండా ముందే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ ముందే చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నానండి.
4: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
5: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
4: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దామనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
5: నో ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
4: మరి అడ్రస్?
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
6: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. ఓన్ డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఎత్తు వంకరపల్లతో పాటు కొంతమందికి దవడలో కూడా సమస్యలు ఉంటాయి, మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారికి చికిత్స అనేటువంటిది ఉంటుందా?
3: ఇదివరకు చెప్పినట్టు మనము ఈ ఎవరికైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయో వాళ్ళ అలాంటి తల్లిదండ్రులకు వాళ్ళకు దవడలో సమస్య ఉన్నా అంటే కొంతమందికి దవడ పెద్దగా ఉండడము, కొంతమంది దవడ చిన్నగా ఉండడము ఈ పళ్ళతో పాటు, సో వాళ్ళు చూస్తేనే కొద్దిగా అంటే పళ్ళు ఎత్తుగా అనిపిస్తుంది, దాంతోపాటు దవడ కూడా ఎత్తుగా అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకి ముందే మనం వాళ్ళు ఈ సమయంలో తీసుకొస్తే మనం దవడని కూడా అంటే ఎత్తు వంకర పళ్ళతో పాటు దవడని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దవడని కరెక్ట్ చేయాలంటే మనకు పిల్లలు మనకు పెరుగుదల ఉండే వయసులో వస్తే మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెరుగుదల అంటే ఈ గ్రోత్ ఆగిపోయిన తర్వాత మనం ఈ దవడ కరెక్ట్ చేయడానికి ఉండదు, అంటే మనకు నేచురల్గా కరెక్ట్ చేయడానికి ఉండదు. అప్పుడు సర్జరీ తోటి మనం దవడ కరెక్షన్ చేసుకోవాలంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు, ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఈ సర్జరీని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే, నేచురల్గా మనం దవడని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే పెరుగుదల ఉన్నప్పుడు ఈ ఆర్థోడాంటిస్ట్ అంటే దంత వైద్యంలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని తీసుకెళ్ళి చూయిస్తే, పిల్లాన్ని చూయిస్తే మనకు నేచురల్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా చేయాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల్ని చదువులతో పాటు ఆటలతో పాటు, సో ఈ మనం వాళ్ళ హెల్త్ ఇష్యూలో కూడా కొద్దిగా జాగ్రత్త పడి ముందే వాళ్ళకు ఫలానా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ప్రివెన్షన్లో బాగానే మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి.
5: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చివరిగా ఏంటంటే, ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం, మరి అట్లాగే ఎత్తు వంకర పళ్ళను సరిచేయడంలో అడ్వాన్స్ చికిత్సలు ఏమైనా ఉన్నాయి?
3: సో ఇది వరకు ఏమంటే మనకు ఈ ఎత్తు వంకర పళ్ళను మనకు చికిత్స చేయించుకోవాలంటే క్లిప్పులు వేసేవాళ్ళమండి, క్లిప్పులు కనిపిస్తాయి. సో ఈ క్లిప్పుల్లో కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు, దాంట్లో కూడా మనకు ఈ స్టీల్ క్లిప్పులని, స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులని, లేకపోతే సెరామిక్ క్లిప్పులని ఇలాంటివి ఉంటాయి. తక్కువగా కనిపించాలి అనుకుంటే సెరామిక్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు, ఎక్కువ మనకి ఏదైనా పర్లేదు అనుకుంటే ఈ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు. సో ఈ చికిత్స, ఈ ఎత్తు వంకర పళ్ళ చికిత్స అనేది మామూలుగా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల ఈ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు, ఆడపిల్లలకి ఏముంటుంది అంటే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కూడా పక్కన వాళ్ళకు తెలియకూడదు అని చాలామంది పిల్లలకు ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏమంటే ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్, అంటే బ్రేసెస్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దాన్ని అలైనర్స్ ట్రీట్మెంట్ అంటారు. మనం ఈ క్లిప్పులు పెట్టిన తర్వాత టోటల్గా ట్రాన్స్పరెంట్, 100% మన టీత్ ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో వీటిని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో ఈ ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు, లేకపోతే హైట్ ఉన్న పళ్ళు, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళు, సందు పళ్ళకి ఎవరైతే ఉంటాయో, ఎవరికైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనిపిస్తుంది వాళ్ళు, మరి అలా అనుకునే వాళ్ళు కూడా మనకు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ కనిపించకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా డిజిటల్ టెక్నాలజీ, అంటే మీకు ఏదైతే ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న సమస్యని స్కాన్ చేసి మనం స్కానింగ్ చేసుకుంటాము, స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ సాఫ్ట్

0: మీ ఇంటి దగ్గరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల మనం క్లిప్లు వేయించుకుంటే ఏమవుతుందంటే, ప్రతి నెల మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి, లేకపోతే పిల్లోడు ఇప్పుడు సపోజ్ నిజామాబాద్లో ఉన్న అబ్బాయి రేపు హైదరాబాద్ వెళ్ళితే ట్రీట్మెంట్ ఎలా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే ఎలా, చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ కూడా కన్సర్న్ అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా క్లినిక్ రానవసరం లేదు, కాబట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో వీటిని ప్రజలు వీటిని గమనించి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ ఉందో వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైజ్ చేస్తున్నానండి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎత్తు వంకర పళ్ళను అట్లాగే సందు పళ్ళను ఎట్లా మనం సవరించుకోవచ్చు, దానికి చికిత్స విధానాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ విధంగా వచ్చినాయి మొదలైన విషయాలు తెలియజేశారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 777-99-0505-05.
4: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారి సలహాలు సూచనలు విన్నారు. ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
5: మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi to launch development projects worth over 35,000 crore rupees from Vadodara in Gujarat today. To also inaugurate Global Fintech Fest 2026 in Mumbai. Defence Acquisition Council clears capital acquisition proposals worth over 1,10,000 crore rupees for defence forces. Luxembourg backs India's bid for permanent seat in UN Security Council. India joins US and 24 other countries to shape development of next generation 6G networks. Delhi police arrests three members of family that owned collapsed building in Satya Niketan area of national capital. And India set to feature in four gold medal finals at World Archery Para Series in Ahmedabad today. And now the news in detail. Prime Minister Narendra Modi will visit Gujarat and Maharashtra today. In Gujarat, the Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth over 35,000 crore rupees from Vadodara. Mr. Modi will also dedicate to the nation three important sections of the Western Dedicated Freight Corridor, marking the completion of the project. Talking to media persons at Ahmedabad Airport, Union Minister Ashwini Vaishnaw said this mega project has now been fully completed and will be formally dedicated to the nation by the Prime Minister.
6: Dedicated freight corridor.
7: The eastern and western dedicated freight corridors are a major backbone of the country's transformation infrastructure. After several years of work, this landmark project has now been fully completed and now will be dedicated to the nation by Prime Minister tomorrow. In 2014, the Prime Minister took up this project and resolved all the issues and challenges associated with it. Today, the project has finally been completed.
6: Jitni bhi usme problems thi unko solve kiya aur ab complete hua.
5: Our correspondent has filed this report.
8: A major highlight of PM's visit will be the dedication of three key sections of Western Dedicated Freight Corridor spanning 326 route kilometers. Built at a cost exceeding 20,700 crore, this marks the full completion and operationalization of the freight corridor network. The Prime Minister will also flag off the freight train services from New Sanand, New Makarpura, New Umarkam and New JNPT, along with a new passenger train service between Tanda Road and Vadodara, connecting remote tribal regions of Alirajpur to the national rail network. In addition, Mr. Modi will also lay the foundation stone for three railway expansion projects worth over 9,700 crore rupees and three national highway projects costing around 1,780 crore rupees to ease the cognition and boost connectivity across Gujarat and Madhya Pradesh. He will also launch various civic and infrastructure projects of Gujarat government worth 2,600 crore, including a 110 megawatt floating solar plant at Kadana Dam and inauguration inauguration of PMAY housing units. Later, the PM will also visit Navsari to inaugurate

0: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న మార్పు రూపకం వింటారు. నిర్వహణ శ్రీకృష్ణ శరత్ గారు, సహకారం శ్రీ ఎన్ఎల్ వర్ధన్ గారు. వినండి మార్పు రూపకం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ గురువుకు తల్లిదండ్రుల తరువాతి స్థానం ఇచ్చి గౌరవించే సంస్కృతి మనది. గురువును త్రిమూర్తులతో పోల్చి ఆరాధించే సంప్రదాయం మనది.
1: ఓ మనిషి ఆలోచనలు అతడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ ఓ ఉపాధ్యాయుడి ఆలోచనలు కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతాయి, వారి మనసులపై చెరగని ముద్ర వేస్తాయి.
0: ఒక జాతి ఆరోగ్యవంతంగా ఎదగాలంటే అందులో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. ఓ మహానాయకుడో, ఓ సంఘ సేవకుడో, ఓ శాస్త్రవేత్తో రూపుదిద్దుకున్నాడంటే అందులో గురువు పాత్ర విస్మరించలేనట్టిది.
1: ఉపాధ్యాయుడు సంస్కరణకు ఓ సాధనం, మార్పుకి ఓ సంకేతం. ఏ జాతి పురోగతికైనా విద్యే మూలం. విద్య విజ్ఞాన దీపిక, జ్ఞానానికది చేతనం, పరిణామానికది ప్రతీక, క్రాంతికది కుదురు, సంస్కృతికది దర్పణం, వ్యక్తి వికాసం విశిష్ట విద్యాధ్యేయం, సాంఘిక న్యాయం ఉత్తమ విద్యా లక్ష్యం, జిజ్ఞాస విజ్ఞానం, వివేకం వికాసం, పరివర్తన మొదలైన విలువలను పెంపొందింపజేసే ఉత్తమోత్తమ సాధనమే విద్య.

0: సమాజాన్ని అక్షర సంపన్నం చేయటం కన్నా మహోదాత్త లక్ష్యం మరొకటి ఉండదు. ప్రతి కుటుంబంలో విద్యాగంధం గుబాళించాలి. ప్రతి వ్యక్తి విద్వత్ సంపదతో వెలుగొందాలి. జన విజ్ఞానంపైనే జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
1: అయితే విద్య కేవలం విజ్ఞానప్రదాయిగా మాత్రమే ఉంటే చాలదు. అది మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దేదిగా ఉండాలి. కేవలం విజ్ఞానార్జన దాని చరమ లక్ష్యం కాకూడదు.
0: ఒక పౌరుడి యొక్క సర్వసంబంధాలను గురించిన సామూహిక దృక్పథంతో అతన్ని అత్యున్నతమైన సంపూర్ణ స్వయం సాధన లక్ష్యం వైపు పురోగమింపచేసేదిగా ఉండాలి. ఒక వ్యక్తిని అక్షరాస్యుణ్ణి చేయటంతోనే విద్యా విధి సంపూర్ణమైనట్టు కాదు.

0: వాస్తవానికి నేడు సమాజమంతటా ఏం జరుగుతోంది? చాప కింద నీరులా, ఏదో అలజడి, ఇంకేదో ఆందోళన, మరేదో అశాంతి, అర్థం కాని జ్ఞానం, అవసరం లేని వేగం. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరిగిందో అర్థమూ కాదు.
1: అక్షరాస్యులతో నిండి ఉన్న కుటుంబాలు విజ్ఞాన ఆలయాలుగా వెలుగొందాల్సింది పోయి అశాంతి, అలజడికి నిలయాలవుతున్నాయి. వికసిత పరిమళాలతో పరిడవిల్లాల్సిన మానవ సంతతి మారణ హోమానికి పాల్పడుతోంది. మరి మనిషి నేర్చిన విద్య ఏమైపోయినట్టు? విద్య నేర్పిన విజ్ఞానం ఎక్కడ ఆగిపోయినట్టు? విజ్ఞానం దారిచూపిన వివేకం ఎందుకు మూగబోయినట్టు? వివేకజనితమైన వికాసం ఎందుకు సామరస్యతను, సదవగాహనను పెంపొందించలేకపోయినట్టు?
0: యుగాలుగా సాధించుకున్న ప్రగతి, తరాలుగా కూడబెట్టుకున్న సంస్కృతి ఏమైపోతుంది? విజ్ఞుడైన మనిషే విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటే చదువు నేర్పిన సంస్కారం ఏమైనట్టు? అక్షర సంపన్నత కలిగిన మానవజాతి ఎందుకు మారణ హోమానికి పాల్పడుతున్నట్టు? అక్షరాస్యులైన పౌరులే నీతి మాలిన చర్యలకు పాల్పడితే మరి అక్షరాభ్యాసం నేర్పిన అక్షరాలకు అర్థమేముంది?
2: చదువు

0: ఇక్కడ దారి తప్పుతున్నదెవరు, తప్పిస్తున్నదెవరు? వ్యవస్థీకృతమైన పాలనా విధానాల, ఓటు హక్కు కలిగిన పౌర సమాజమా? బాలలకు బాధ్యత నేర్పలేకపోతున్న బడుల, తమ బిడ్డలకు సంస్కారం నేర్పని సగటు తల్లిదండ్రులా? మితిమీరిన సాంకేతిక పరిజ్ఞాన అందుబాటుతనమా? సామాజిక బాధ్యత లేని యువతరమా? బీటలు వారిన కుటుంబ వ్యవస్థనా? లేక మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాల స్థానాన్ని ఆక్రమించిన ఆధునిక సాంకేతికతనా?
1: ఏమిటి ఎవరు మరెవరు?
0: సృజనకు పట్టంగట్టి సహజ సిద్ధ ప్రతిభను వికసింపచేసే నీతి నియమాల నీతి విద్యకు తిలోదకాలిచ్చి చాలా ముందుకొచ్చేశాం. తిరోగతిని పురోగతి అనుకుంటున్నాం, అజ్ఞానాన్ని ఆధునికత అనుకుంటున్నాం, ఎవరికి వాళ్ళు తెలివిగల వాళ్ళం అని అనుకుంటున్నాం.
1: వలువలుడిన విలువలతో విద్యాబోధన జరుగుతుంటే నైతికత లేని నాణ్యత కనరాని పౌరులే కంటబడతారు, తమ స్వప్రయోజనం కోసం అవినీతి అక్రమాల వెంటబడతారు.

0: నిజానికి నేటి సమాజంలో అసలు సిసలైన విద్యకు ప్రాధాన్యమిస్తున్నదెవరు? తీరికలేని తల్లిదండ్రులా? పాఠాలు వినని విద్యార్థులా? పాఠం చెప్పే సమయం దొరకని ఉపాధ్యాయులా? ఎవడు ఎటుపోతే నాకేంటి అనుకునే సమాజమా?
1: అక్షర జ్ఞానం అంటే, అక్షరాస్యత అంటే, అక్షరాల పరిచయం కలిగి ఉండటం అనేది పాత మాట.
0: అక్షరాస్యత అంటే నైతిక వర్తన, సహనశీలత, సామాజిక బాధ్యత, పరస్పర సహకారం, సమాజ ప్రగతి కాంక్ష తదితర విధానాలతో మనుగడ సాగించటం, శాంతి సామరస్య భావనలతో సత్యాహింసల సన్మార్గంలో సమాజ పురోభివృద్ధికి తనవంతు కృషి చేయటం.
1: కాని ఈనాడు నీతి నియమాలకు స్థానం లేకుండా అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్న విద్యార్థికులను చూస్తుంటే అక్షరాస్యత సాధిస్తున్న అభివృద్ధి ఏమిటో అర్థం కాని ప్రశ్న, అర్థం లేని ప్రశ్న.

0: అక్షరాస్యతకు మూలాధారం గురుపీఠం. ఆ గురుపీఠం నేడు బీటలు వారుతోంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు గురుస్థానాన్ని వీధిపాలు చేస్తున్న పరిస్థితులు అక్షరాస్యత వృద్ధి ఫలాలను నేలపాలు చేస్తున్నాయి. దీనికి తోడు గురుశిష్య సంబంధ బాంధవ్యాల నడుమ ఎన్నో అవరోధాలు, అపశృతులు.
1: తరగతి గదిలో విద్యార్థులకు గురువు బరువుగా అనిపిస్తున్నాడు, కనిపిస్తున్నాడు. గురువు మాటకు విలువలేదు, బోధనకు స్థానమూ లేదు. తప్పుదారిలో వెళ్లే విద్యార్థిని మందలించి మంచి మార్గంలో నడిపే అవకాశం, అధికారం గురువుకు లేదు. విద్యార్థి చేసిందే చెల్లుబాటు అవుతోంది, గురువు మాట ఓటిదవుతోంది. దీనికి తోడు తమ బిడ్డల దుష్ప్రవర్తనను వెనకేసుకొచ్చి తల్లిదండ్రుల పెత్తనం, బెదిరింపుల మధ్య గురువు లఘువు అవుతున్నాడు. అందుకే జాతి పరువు కూడలిలో నించుని రక్షణ కోసం ఆర్తనాదం చేస్తోంది.
0: అక్షర జ్ఞానం అంగడి సరుక, విద్యార్జన విధ్వంసం కొరక? కాదు, అలా జరుగరాదు. సృష్టి వినాశనానికి పనికొచ్చే వస్తు సంపద కాదు విద్య అయినా విజ్ఞానమైనా. ప్రకృతి సంపద అయిన మానవజాతి పురోభివృద్ధికి అక్షరాస్యతే అడుగుజాడ కావాలి. విజ్ఞాన తేజస్సు ఆ ప్రయాణానికి దారిదీపమవ్వాలి.
1: ఒకప్పుడే కాదు, ఇప్పటికీ మన దేశానిది విశ్వగురుస్థానం. కానీ గురుస్థానమే స్థానం కోసం వెతుక్కుంటున్న పరిస్థితి ఈనాడు అంతటా కనిపిస్తోంది. అక్షరానికి అంకురార్పణ చేసే తరగతి గది ఒక అద్భుత ప్రయోగశాల. ఉత్తమ సమాజాన్ని నిర్మించడంలో, నైతిక విలువల్ని కాపాడడంలో తరగతి గదిది కీలక పాత్ర. రాతి బొమ్మతో రాగాలు పలికించగలిగే, మట్టి బొమ్మతో మాటలు చెప్పించగలిగే శక్తియుక్తులు కలిగిన తరగతి గది ఈనాడు విద్యార్థులకే విలువలు నేర్పడంలో ఉత్తీర్ణత సాధించలేకపోతుంది. మానవత్వం అన్నది కనుమరుగైపోతుంది. మనిషి పట్ల మనిషికి మమకారమే లేకుండా పోతుంది. అఖండ జ్యోతిలా వెలగాల్సిన విద్యార్థి వివేకాన్ని మరిచి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. మరి అక్షరాస్యత సాధనలో విలువల స్థానం ఎక్కడుంది?

0: మన జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత కోసం చేస్తున్న కృషి, సాధిస్తున్న ఫలితాలు, వాటి ద్వారా చేకూరుతున్న ప్రయోజనాల గురించి మన జిల్లా వయోజన విద్యా ఉపసంచాలకులు పురుషోత్తం నాయక్ గారు తెలియచేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
1: మన జిల్లాలో దాదాపుగా 132,000 మంది నిరక్షరాస్యులుగా గుర్తించడం జరిగింది. అందులో మొదటి విడతగా మనం ఉల్లాస్ నవభారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా 59,000 మందిని మనం ఎన్రోల్మెంట్ చేసుకొని, దాంట్లో మార్చి 29 నాడు 27,000 మందితోటి పరీక్షను రాయించడం జరిగింది. అందులో 90% అభ్యాసకులు ఉత్తీర్ణత సాధించి కార్యక్రమంలో అక్షరాస్యత పెంపుకై మన జిల్లాలో సెర్పు సిబ్బంది, డిఆర్డిఏ, జిల్లా విద్యాశాఖ, అడల్ట్ ఎడ్యుకేషన్, డిడబ్ల్యూఓ, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇన్ని శాఖలతోటి మమేకమై మన జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికిగాను జిల్లా కలెక్టర్ గారి యొక్క సపోర్టు అవిరళంగా ఉంది, అశేషంగా ఉంది. దాంట్లో భాగంగా మోస్రా మండలాన్ని కూడా 100% చేయడానికి అక్కడ ఉన్న నిరక్షరాస్యులు 15 సంవత్సరాల నుంచి 50 లోపు నిరక్షరాస్యులందరినీ గుర్తించి దాదాపుగా 950 మందిని ఆ మండలంలో నిరక్షరాస్యులను గుర్తించి జిల్లా పరిషత్ సిఓ గారి చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి మండలంలో, నిజామాబాద్లో ఉన్న 33 మండలంలో 100కి 100% అక్షరాస్యత సాధించే విధంగా శాఖ పరంగా కృషి చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అక్షరాస్యత ఉద్యమం యొక్క విలువలు, అక్షరాస్యత యొక్క ఆవశ్యకత గురించి చాటి చెప్పినట్లయితే రాబో రోజుల్లో సమాజం తెలివిగా బ్రతికి సమాజంలో ఒక మంచి నడవడికతో, ఒక పద్ధతితో మెలిగే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా విద్యార్థులందరినీ కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు అయితే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఒక అవగాహన వచ్చే ఏజ్ అది. దానికి సమాజం గురించి ఆలోచించి సమాజంలో ఏ విధంగా ఉంటే సమాజం యొక్క అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నేను విద్యార్థులందరినీ కోరుకుంటున్నాను. వాస్తవంగా నిజామాబాద్ జిల్లాను 2027 వరకు 100కి 100% 100% లిటరసీ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి అన్ని శాఖల వారు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి భాగంగా మనం ఎక్కడైతే మనం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే సెన్సెస్లోగా దీనికి 100కి 100% అక్షరాస్యత సాధించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి స్టూడెంట్స్ అక్షరాస్యతతో పాటు సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం ఎటు పోతుంది, సమాజం కోసం విద్యార్థులుగా మనమేం చేస్తున్నాం, దానికి అనుగుణంగా మనం నేర్చుకునే చదువు ఎటుపోతుంది, దానిలో భాగంగా మనం అందరం అర్థం చేసుకోగలిగితే మంచి సమాజాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు చాలా లోతుగా ఆలోచించాలి. చదువు ఒకటే కాదు, మనిషికి ప్రతి విషయంలో కూడా అవగాహన పెంచుకోవాలి. భారత ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసే పథకాలన్నీ కూడా తెలివితోటి మనం జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి బిలో పవర్టీ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అందే విధంగా విద్యార్థులు కూడా తోడ్పాటు చేసి ప్రతి వారిలో కూడా అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం పెంచే విధంగా ప్రతి విద్యార్థులు కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
0: అక్షరాస్యత ఆవశ్యకత, తద్వారా జాతికి కలిగే ప్రయోజనాల గురించి జిల్లా ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ కళాశాల ప్రధానాచార్యులు టి శ్రీనివాస్ గారి ఆలోచన సరళి ఇది.
2: మనిషిని మనిషిగా జీవింపజేసేదే విచక్షణ జ్ఞానం. ఆ విచక్షణ అనేది చదువు ద్వారా సిద్ధిస్తుంది అని మన శాస్త్రాలు రుజువు చేశాయి. అంటే అక్షరజ్ఞానం కలిగిన పౌరుడు సదవగాహనతో, సద్బుద్ధితో, సామాజిక బాధ్యతను కలిగి సహజీవనం చేస్తాడని మనం భావిస్తాము, విశ్వసిస్తాము. అంటే పౌరులకు అక్షరజ్ఞానం అత్యంత ఆవశ్యకం అని మనం చెప్పొచ్చు. మనిషికి మానవ జన్మ ఒక వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలంటే అతని జ్ఞానము వికసితం కావాలి. మనిషి జీవితానికి 100 ఏళ్ళు ఆయుష్, అది గ్యారెంటీ కాదు. కాబట్టి ఉన్నన్ని రోజులు తన జీవితాన్ని అన్ని కోణాల్లో అన్ని క్షణాల్లో సంపూర్ణంగా అర్థం చేసుకోవడము ఆస్వాదించడం తెలియాలి. అలా తెలియజేసేదే విద్య. అందుకే ప్రతి ఒక్కరూ చక్కని చదువును చదువుకోగలిగితే, ఆ చదువులోని సారాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితము సార్థక్యాన్ని పొందుతుంది. మానవ సమాజంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా ముఖ్యం, అవసరం కూడా. మానవ సంబంధాలు బలంగా ఉంటేనే అక్కడి జాతి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతుంది. అందుకు అక్షరాస్యత ఎంతో ఉపకరిస్తుంది. చదువు అంటే కేవలం ఉపాధి మార్గం చూపే సాధనం కాదు, అది మనిషిని సంపూర్ణ వికాసవంతుడిగా తీర్చిదిద్దుతుంది. మానవ సంబంధాలను కూడా పదిలపరుస్తుంది, వస్తు సృష్టికి ఉపకరిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, నాగరికతను రక్షించే వలయంగా నిలుస్తుంది. సమాజంలో ధర్మాన్ని, శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందింపజేస్తుంది. నేలలో విత్తిన గింజ మొలకెత్తినట్లుగా, మొలకెత్తిన అంకురం మొక్క అయినట్లుగా, ఆ మొక్క తిరిగి మహావృక్షమై మానవ సంతతికి మహోపకారం చేసినట్లుగా చదువు కూడా అలాంటిదే. అది చేసే మేలు ఊహకు అందదు, అక్షరాలకు చిక్కదు. అక్షరజ్ఞానం అంటే కేవలం తన సంతకాన్ని తాను చేయగలగడం మాత్రమే కాదు, విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడము, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకపోవడము, ధర్మాధర్మాలను, న్యాయాన్యాయాలను తెలుసుకొని సానుకూల దృక్పథంతో జీవించడము, శైశవం నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి దశలోనూ మనిషిని ఒక నియమబద్ధ జీవితాన్ని కొనసాగించే విధంగా అడుగడుగునా అండగా ఉండేదే అసలైన చదువు. విద్యార్థులు స్వార్థాన్ని విడనాడి త్యాగశీల భావనతో విద్యాభ్యాసం చేయాలి. జాతి ప్రగతికి అవరోధాలుగా నిలుస్తున్న హింస, దౌర్జన్యము, అవినీతి, మోసము, వంచన లాంటి రుగ్మతలను అంతమొందించగలిగితేనే విద్యార్థులు రేపటి పౌరులుగా జాతి వికాసానికి, జగతి ప్రగతికి మేలు చేసిన వారవుతారు. ఆ దిశగా అందరూ అడుగేయాలని ఆశిద్దాం.
0: అక్షరాస్యత వలన కలిగే ప్రయోజనాలు, విద్యార్థుల బాధ్యత గురించి కొంతమంది విద్యార్థుల అభిప్రాయాలు ఇప్పుడు విందాం.
3: నా పేరు బండి మనీష, నేను డిగ్రీ చదువుతున్నాను. ముందుగా విశ్వజనులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. అక్షరాస్యత అంటే అక్షర జ్ఞానం కలిగి ఉండటం, అంటే కేవలం బడికి వెళ్ళి రావటం మూలంగా వచ్చేది కాదు. అక్షరాస్యత అంటే మనిషిని సంపూర్ణ వికాసవంతుడిగా తీర్చిదిద్దాలి. నిజానికి ఈనాడు ఎక్కడ చూసినా అశాంతి, అలజడి, ఆందోళన, హింస, దౌర్జన్యం మొదలగు సంఘటనలు భయానక వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. అక్షరజ్ఞానం పొందిన మానవుడు సద్బుద్ధితో, సద్భావనతో, సామరస్యంతో మనుగడ సాగించాలి. విద్య లేనివాడు వింత పశువు అనేది ఒకప్పటి మాట. వాస్తవానికి విద్య నేర్చుకున్నవాడే వింత పశువులా ప్రవర్తిస్తుంటే అక్షరాస్యతకి అర్థమేముంది? కాబట్టి మనమంతా చదువుకున్న వాళ్ళలాగా మర్యాదగా బ్రతకాలని నా కోరిక.
4: నా పేరు బీభానుశ్రీ, నేను 9వ తరగతి చదువుకుంటున్నాను. చదువుకుంటే ఎన్నో లాభాలుంటాయి. విద్యను అభ్యసించడం ద్వారా విజ్ఞానం పొందగలుగుతాం. విద్య అనేది కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసమే కాదు, కాకూడదు. ఈ రోజుల్లో చదువుకోవడం అనేది కొంతమంది పిల్లలకు ఆట విడుపులా మారింది. విద్యా విలువలు మంచి ఫలితాలను ఇవ్వాలంటే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. చదువుకోవడం అంటే పాఠం చదివి పరీక్ష రాసి పాస్ కావడం కాదు, చదువుకున్నామంటే మనలో సంస్కార దీపాలు వెలుగాలి. మన విజ్ఞానం సమాజ పురోభివృద్ధికి దోహదపడాలి. అప్పుడే మనం చదివినందుకు సార్థక్యం లభిస్తుంది. అందరూ శ్రద్ధగా బుద్ధిగా ఆసక్తిగా చదివితే, అంకిత భావంతో కృషి చేయగలిగితే సమాజ వృద్ధి, దేశ పురోభివృద్ధి అనుకున్న స్థాయిలో జరుగుతుందని నా నమ్మకం.
0: సామాజిక అవగాహన లేని చదువు ప్రయోజకత్వాన్ని చేకూర్చదు. విజ్ఞానంతో పాటు సమస్యల పరిష్కారం, సమాజం పట్ల బాధ్యత పెంచేలా చదువు ఉండాలి. ఏ చదువైనా పిల్లలకు సంతోషంగా ఎదగటం నేర్పాలి. తీరుతెన్నులు నేర్పని విద్య ఉన్నా లేనట్టే. చదివిన కొద్దీ జ్ఞానం పెరగటం సహజ లక్షణం. కానీ ఇప్పుడు చదువులు పెరిగిన కొద్దీ పరిజ్ఞానం తగ్గుతోంది. ఉన్నత విద్యలో కూడా నాణ్యత తన ఉనికిని వెతుక్కుంటోంది.
5: వైవిధ్యాలు ఎన్ని ఉన్నా, వైషమ్యాలు లేని జాతిగా, అభిమతాలు ఎలా ఉన్నా, జాతిహితమే నీతిగా మనుగడ సాగిస్తున్న మనకు శాంతి సామరస్యాల గురించి, విశ్వ మానవ సౌభ్రాతృత్వం గురించి ఒకరు చెప్పాల్సిన పని లేదు. మనుషుల మధ్య ఆత్మీయత అభిమానం పెంచడానికి, మానవ జాతి వికాసానికి అక్షరాస్యత గీటురాయి కావాలి.
0: వసంతంలోనైనా శిలలపై పూదోట పెరగదు. మెత్తటి మన్ను అయితేనే మనస్సును దోచే రంగురంగుల పూలు పూస్తాయి. బండరాయిగా మారే దిశగా ఎవ్వరి గుండె వెళ్తున్నా దాన్ని మళ్లించి మెత్తటి మన్నుగా మార్పు చెందే విధంగా చేయటం మనందరి పవిత్ర కర్తవ్యం కావాలి.
5: చదువంటే మంచేదో చెడేదో తెలుసుకోవటమే కదా. మంచిలోనూ మానవత్వంలోనూ దైవత్వం ఉంటుంది. మంచిని తెలుసుకున్నా, మంచిని చేసినా అది దైవహితమే అవుతుంది.
0: విద్యాలయాలంటే విధ్వంసానికి ఆలయాలా? విద్యార్థులంటే చదువును పాతరేసే విచ్చుకత్తిలా?
5: జీవన విలువలు వ్యక్తికి, కుటుంబానికి, దేశానికి ఎంతో ఆవశ్యకమైనవి. వీటిని ఆచరించడం ద్వారా జీవితం సుఖప్రదంగా, సజావుగా, సంతోషంగా సాగుతుంది. ఈ విలువలను ఆచరించి అభ్యసించడం ద్వారా సేవ, స్నేహం, సమత, మమత, త్యాగభావనలు వెల్లివిరుస్తాయి. ఈ దిశగానే విద్యాబోధన జరగాలి. ప్రతి విద్యార్థి వివేకవంతుడు కావాలి. అతడు ఉత్తమ పౌరుడిగా రూపాంతరం చెంది సామాజిక సురక్షతకు రక్షకుడు కావాలి. ఇందుకు అందరూ బాధ్యత వహించాలి.
0: కానీ నేటి జీవనం సత్య, శివ, సుందరాలను యువతరం కోల్పోతోంది. అవరోధ విరోధాలు, అసంగతి విసంగతుల తాకుడుల మధ్య కదలాడే ఈ సంధియుగంలో ఆధునికత వెలుగుజిలుగులు, తలుకు బెలుకులు చూసి యువతరం భ్రమించిపోతోంది. దేశ పురోగతికి వెన్నెముక అయిన యువతరాన్ని సన్మార్గంలో నడిపించి నవ్య పదం వైపు తీసుకువెళ్ళగలిగితేనే అక్షరాస్యతకి అసలైన అర్థం, పరమార్థం.
5: అందుకే మార్పు రావాలి, మార్పు కావాలి. అది మనతోనే మొదలవ్వాలి. చదువంటే బడిబాట మాత్రమే కాదు, అది బతుకుబాట కావాలి. పదుగురికి బతుకుదారి చూపాలి. అక్షర జ్ఞానం కేవలం సంఖ్య కొరకు కాదు, కాకూడదు. అది సామాజిక ప్రగతికి దారిదీపమవ్వాలి. ఆ బాటలోనే విశ్వమానవాళి ఐక్యతా గీతం ఆలపించాలి.

0: హింసను అహింసను అహింసను అవినీతిని నీతిని అధర్మాన్ని ధర్మాన్ని అన్యాయాన్ని న్యాయాన్ని అమానుషత్వాన్ని మానవత్వం గెలిచే దిశగా అక్షరాస్యత మనిషిని నడిపించగలిగితే అంతకన్నా సౌభాగ్యం సౌఖ్యం ఇంకేముంది ఇంకెక్కడుంది ఇంకెక్కడుంది ఇంకెక్కడుంది ఇంకెక్కడుంది ఇంకెక్కడుంది ఇంకెక్కడుంది. ఇంతవరకు మీరు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రసారమైన మార్పు రూపకం విన్నారు. నిర్వహణ శ్రీకృష్ణ శరత్ గారు, సహకారం ఎన్ఎల్ వర్ధన్ గారు.
1: ఇంతవరకు మీరు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మార్పు రూపకం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి వరలక్ష్మి గారు, శ్రీ లింగవర్ధన్ గారు, సహకారం శ్రీ లింగంవర్ధన్ గారు, నిర్వాహణ శ్రీ కృష్ణ శరత్ బాబు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:01:30. హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. హృదయరాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వింటూ, వింటున్న కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను తెలియజేస్తూ వాట్సాప్ సందేశాన్ని పంపించాలంటే మా నంబర్ 8462245066. మరెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ సందేశాన్ని పంపించి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. ఈ పూట ఎస్ఎంఎస్ పంపించిన వారిలో ఒకరు. గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం స్వయంవరం సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా స్వయంవరం చిత్రం నుండి తప్పకుండా మీకోసం పాటనైతే ప్రసారం చేస్తున్నాము. కోరినవారు మెట్పల్లి మండలం వెల్లుల నుంచి జోగ ప్రమోద్, విజయ, రాణి అద్వైత, శ్రీహర్షిణి, జోగ వినోద్, రమ్యశ్రీ, జోగ నరసయ్య, పద్మ, వీరందరూ మీ అందరి కోసం మీ కోరిక మేరకు ఈ పాటను ప్రసారం చేస్తున్నాం. విందాం.

0: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: డాక్టర్ బలరాం జాదవ్,
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ బలరాం జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: దరమాండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్,
4: దరమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.
8: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
9: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
8: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
9: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
8: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
9: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
10: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: హృదయ రాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. సుందరకాండ చిత్రం నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. మరి వీరందరి కోరిక మేరకు ఈ పాట చిత్ర గారు పాడింది సుందరకాండ సినిమా నుండి.

0: హృదయరాగాలు కార్యక్రమంలో మీరు వింటున్నారు. హృదయరాగాలు కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
0: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో వింటున్న శ్రోతలకు ఒక గమనిక. మరి కాసేపట్లో అంటే 10 గంటలకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా స్వర చక్రవర్తి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం అండ్ సహకారం ఇరమ్రాజ్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో పాట. కోరినవారు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చేర గ్రామం నుండి కొట్లూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్

అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. శుభోదయం అంటూ అంటున్నారు. మీకు కూడా శుభోదయం అండి. కోరుతున్న శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి. మీ అందరి కోరిక మేరకు ఈ పాట రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా నుండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనాపూర్ నుండి పవిత్ర బంధం సినిమా నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. గణేష్, రాజు, శ్రీవాస్తవ, ఘన్విత, మహేష్, రంజిత్ కుమార్, సత్య వీరందరి కోసం ఈ పాట కేజే యేసుదాస్ గారు పాడిన పాట పవిత్ర బంధం సినిమా నుండి.

0: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల తామరాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
0: హృదయరాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటూ వింటున్న కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను తెలియజేస్తూ వాట్సాప్ సందేశాన్ని పంపించాలంటే 8462245066కి వెంటనే పంపించి మీ అభిప్రాయాలను తెలియజేస్తూ పాటలను వినవచ్చు.

కార్యక్రమంలో మరో పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ని పంపించారు. ముఠా మేస్త్రీ సినిమా నుండి ఈ పాట వినిపించండి అంటున్నారు ఏరుగట్ల మండల్ తాల రాంపూర్ నుండి సురేందర్, బుచ్చమ్మ, అభినయ, వివేకాచారి, రజిత. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట.

Yeah.

0: नेने
1: मुठा मेस्त्री
0: शबाशा
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
5: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. మరికాసేపట్లో ప్రసారమవుతుంది 10 గంటలకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా స్వర చక్రవర్తి ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం అండ్ సహకారం ఎర్రంరాజు గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. కార్యక్రమంలో హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో పాట. ఈ పాటను ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ని పంపించారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్ వీరందరూ కోరుతున్న పాట గీతాంజలి సినిమా నుండి. వీరందరూ కోరుతున్న పాట గీతాంజలి సినిమా నుండి. వీరి కోరిక మేరకు ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. చల్లని కాపురం సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు సిరికొండ మండల్ నేమనంది గ్రామం నుంచి శ్రీరామ్ హనుమాన్లు, వసంత, హరీష్, హరిను వారి మరియు వారి కుటుంబ సభ్యులందరూ. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట చెల్లెలి కాపురం సినిమా నుండి

సర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములు తరంగములుగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరీ

0: నిరోధించగా
1: హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా

పవను కొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళ సీమలోన కటి సీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. భక్త కన్నప్ప సినిమా నుండి ఆరుద్ర గారి గీత రచయిత, ఆరుద్ర గారి రచయిత ఆదినారాయణ గారి సంగీత సారథ్యంలో రామకృష్ణ పి సుశీల గారు పాడిన ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హను మహిత్ వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం భక్త కన్నప్ప సినిమా నుండి ఈ పాట.

హృదయరాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే 10వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఉపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే మరో గమనిక. ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఈ నెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 7:15 నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటిన సమస్యలు, లేజర్ ట్రీట్మెంట్ గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. ఇప్పుడు వినండి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా స్వర చక్రవర్తి ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం మరియు సహకారం ఎర్ఎం రాజు గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు.

పండిత పామర జనరంజకంగా స్వరకల్పన చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పాటకైనా అద్భుత బాణీలు రూపొందించి శ్రోతలను ఉర్రూతలు ఊగించడం ఆయన శైలి. కమర్షియల్, క్లాస్, మాస్ సాంప్రదాయమనే భేదాలేవి లేకుండా సినీ సంగీతంలో ప్రభంజనం సృష్టించి నీరాజనాలందుకున్నారు. తెలుగు సినీ సంగీతంలో రారాజుగా వెలిగిన వ్యక్తి సార్థక నామధేయుడు చక్రవర్తి. నేడు ఆ స్వర చక్రవర్తి జయంతి సందర్భంగా చక్రవర్తి గారిని మనసారా స్మరించుకుంటూ ఆకాశవాణి అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం.

సంగీతం చక్రవర్తి. ఈ పదం ఎన్ని వేల సార్లు విని ఉంటారు కదా. స్వర సామ్రాజ్యంలో చక్రవర్తి నిజంగానే చక్రవర్తిలా ఏలారు. మహావృక్షం తన బీజాలను నలువైపులా చల్లినట్టు ఎంతో మంది శిష్యుల్ని తీర్చిదిద్దారు. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలో కొమ్మినేని బసవయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు 1936 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన జన్మించారు చక్రవర్తి గారు.

ఈ గ్రామానికే చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారుడు నాజర్ ప్రభావం ఆయనపై ఉంది. తల్లిదండ్రులకు సంగీత జ్ఞానం ఉండడంతో చిన్నతనం నుండి సరిగమలు అతని నేస్తాలయ్యాయి. ఒకవైపు చదువుతూనే సంగీతం అభ్యసించాడు. తాడికొండ గ్రామంలో మరియు గుంటూరులో ఆయన చదువు కొనసాగింది. గుంటూరులో ఉన్నప్పుడే మహావాది వెంకటయ్య శాస్త్రి వద్ద 3 ఏళ్లపాటు సంగీతం అభ్యసించాడు. ఇంటర్మీడియట్ చదువుతుండగా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి దరఖాస్తు చేసుకున్నారు చక్రవర్తి. ఆ స్వరమాంత్రికుడి ప్రతిభను గుర్తించిన డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు ఆ ఉద్యోగానికి ఎంపిక చేశారు. 1954-58 మధ్యకాలంలో విజయవాడ ఆల్ ఇండియా రేడియో పాటల ద్వారా ఆయన కంఠం అందరికీ సుపరిచితమైంది.

1958లో చక్రవర్తి మద్రాసు HMV వారి గ్రామ్ఫోన్ రికార్డింగ్ కంపెనీలో చేరి పాటలు పాడుతుండగా సంగీత దర్శకులు రాజన్ నాగేంద్రులు ఆయనకు తొలిసారిగా అవకాశం ఇచ్చారు. తొలిసారిగా ఓ కన్నడ చిత్రంలో పాట పాడారు చక్రవర్తి. అలా ఆయన సినీ ప్రపంచంలో అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలకు, హాస్య పాత్రలకు డబ్బింగ్ చెప్పేవారు. తన ప్రతిభకు సానబెట్టి సరిగమలకు సొబగులద్దుకుంటూనే MGR, శివాజీ గణేశన్ వంటి అగ్రహీరోలకు తన గాత్రాన్ని అందించారు. ఆ సమయంలోనే ప్రముఖ నిర్మాత సమతా చటర్జీ నిర్మించిన మూగ ప్రేమ చిత్రానికి తొలిసారిగా చక్రవర్తి గారు స్వరాలు అందించారు.

దాదాపు 200కు పైగా పాటలు పాడారు చక్రవర్తి గారు. తెలుగు సినిమా పాటల ద్వారా మెలోడీతో పాటు ఫాస్ట్ బీట్ ట్యూన్లను జనానికి మరింత చేరువుగా తీసుకువెళ్లిన సంగీత దర్శకుడు చక్రవర్తి.

చక్రవర్తి స్వరయాత్రకు కీలక మలుపు కళా తపస్వి విశ్వనాథ్ గారి శారద చిత్రం. ఈ చిత్రంలో చక్రవర్తి స్వరాలు క్లాసిక్గా మిగిలిపోయాయి. శారద చిత్రం చక్రవర్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

అలాగే విషాద గీతాలకు బాణీలు అందించడంలో చక్రవర్తి గారిది ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవచ్చు.

సప్తస్వరాలు ఏడే ఉంటాయి, కానీ వాటికి స్పష్టమైన గమకాలను ఇవ్వడం ఎండాకాలం ఎడారిలో పరిగెత్తినంత కష్టం. అలాంటిది వాటితో సయ్యాటలాడగలిగేంతటి సాహసం ఆయనకు ఉంది అనడం అంతే నిజం. తెలుగు సినిమా పాటను ఉర్రు తొలుగించి, పరుగులెత్తించి, శాసించి, రికార్డు చేయించిన స్వర చక్రవర్తి, స్వర సామ్రాజ్యాన్ని నిజంగానే చక్రవర్తిలా ఏలారు సంగీత దర్శకులు చక్రవర్తి గారు.

చక్రవర్తి స్వర నిర్దేశకత్వం అసాధారణ ప్రజ్ఞతో కూడుకొన్నది. ఆయన స్వరశక్తి సామర్థ్యాలు ప్రతిభతో తొణికిసలాడుతూ ఉంటాయి. 5 నిమిషాల్లో సందర్భానికి అనుగుణమైన బాణీలు కట్టి దర్శక నిర్మాతలను ఒప్పించడంలో ఆయన సిద్ధహస్తులు. ప్రజాదరణ పొందగలిగే ఆకట్టుకునే సంగీతాన్ని అందించడం చక్రవర్తి ప్రతిభా వైదుష్యానికి తార్కాణం.

వెండి తెరపై సంగీతం చక్రవర్తి అని టైటిల్ కార్డు పడినప్పుడల్లా థియేటర్లో జనం కేరింతలు కొట్టడం, విజిల్స్ వేయడం అనేది కేవలం ఆయన విషయంలో మాత్రమే జరిగింది. ఒక సమయంలో 7-8 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా అన్ని మ్యూజికల్ హిట్స్ చేసిన రికార్డు చక్రవర్తి గారిది. జనం నాడిని పసిగట్టి వారి అభిరుచి మేరకు సంగీతాన్ని అందించారు కాబట్టి 959 చిత్రాల సంగీత దర్శకుడిగా అరుదైన గౌరవాన్ని పొందగలిగారు. చక్రవర్తి పేరు చెప్పగానే తెలుగుపాట పులకిస్తుంది, తెలుగుపాట అలరిస్తుంది, మైమరిపిస్తుంది. అందుకే ఆయన స్వరయాత్ర ముగించి ఇన్నేళ్లు కావస్తున్నా సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తిగా సంగీత ప్రియుల హృదయాల్లో అలాగే మిగిలిపోయారు. కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల నాడిని పసిగట్టి స్వర విన్యాసం చేయడం అనేది చక్రవర్తి గారికే చెల్లింది. ఎక్కువ కాలం పరిశ్రమలో స్వర చక్రవర్తిగా వెలుగొందడానికి ఇదే కారణం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా 3 తరాల హీరోల చిత్రాలకు పనిచేసి ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు చక్రవర్తి గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సొంత చిత్రాలకు పనిచేసి వారి ప్రశంసలు అందుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలకు కూడా పనిచేశారు సంగీత సామ్రాట్ చక్రవర్తి. వేటగాడు, యమగోళ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలు ఆనాటి కుర్రకారులు చెందులేయించాయి. ఈ పాటలన్నీ ఆనాడే కాదు, నేటి తరానికి కూడా హుషారెత్తిస్తూనే ఉన్నాయి.

ఏఎన్ఆర్తో పనిచేసిన చక్రవర్తి అద్భుతమైన సంగీతాన్ని కానుకగా ఇచ్చారు. ప్రేమాభిషేకం చిత్రంలోని పాటలను ప్రేక్షకులు అప్పట్లో సంవత్సరాల పాటు విన్నారంటే అది కేవలం చక్రవర్తి సంగీత ప్రతిభే. యుగల గీతాలు కానీ విరహ గీతాలు కానీ, ఊపు తెచ్చే మాస్ బీట్స్ కానీ, ఎలాంటి పాటలకైనా కేర్ ఆఫ్ అడ్రస్ చక్రవర్తి అనే పేరును సంపాదించుకున్నారు ఆయన.

ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత తరం చిరంజీవికి కూడా చక్రవర్తిది విజయవంతమైన కాంబినేషనే. చిరు నటించిన అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, జేబు దొంగ, మంచి దొంగ, పశువాడి ప్రాణం, గూండా, ఖైదీ, చంటబ్బాయ్, హీరో, విజేత ఇలా చాలా సినిమాలకు మంచి సంగీతాన్నిచ్చారు చక్రవర్తి. వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు సినిమాలకు ఎన్నో మాస్ పాటలు వచ్చాయి. పసివాడి ప్రాణం చిత్రంలో చిరు తొలిసారి బ్రేక్ డ్యాన్స్ను తెలుగు తెరకు పరిచయం చేస్తే ఆ పాటకు ఊపునిచ్చే మ్యూజిక్ని కంపోజ్ చేశారు చక్రవర్తి.

తెలుగుతో పాటు 60 కన్నడ సినిమాలు, 4 తమిళ సినిమాలు, ఓ మలయాళ సినిమాకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి. 1978-79 సంవత్సరంలో 66 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి రికార్డు నెలకొల్పారు. అలాగే ఆ సంవత్సరంలోని 20 రోజులలో 76 పాటలకు స్వరకల్పన చేసి మరే సంగీత దర్శకుడు అందుకోలేని ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు చక్రవర్తి. అంటే ఓ సినిమాను సగటున 5 రోజుల్లో పూర్తి చేసేవారు ఆయన. అప్పట్లో మద్రాసులో ఉన్న అన్ని రికార్డింగ్ థియేటర్లలో చక్రవర్తి సంగీతం అందించిన పాటల రికార్డింగ్లే జరిగేవి.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకులుగా పేరు తెచ్చుకున్న రాజ్కోటి, కీరవాణి, వందే మాతరం శ్రీనివాస్, చక్రవర్తి గారి దగ్గరే అసిస్టెంటులుగా పనిచేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కీబోర్డు ప్లేయర్గా ఈయన దగ్గరే పనిచేశారు. చక్రవర్తి రెండవ కుమారుడు శ్రీ కూడా సంగీత దర్శకుడు. దర్శకులలో కె రాఘవేంద్రరావు గారితో ఎక్కువ సన్నిహితంగా మెలిగేవారు చక్రవర్తి. చక్రవర్తి మంచి సంగీత దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా. ఈయన దాదాపు 70 సినిమాలలో నటించారు. ఆవిడ మావిడే, రాజా, పక్కింటి అమ్మాయి, లాహిరి లాహిరి లాహిరిలో, నిన్నే ప్రేమిస్తా చిత్రాల్లో నటించారు.

ఇక చక్రవర్తి గారు చివరిగా స్వరాలు సమకూర్చిన చిత్రం అమ్మోరు. సుదీర్ఘకాలం పనిచేయడంతో అలసిపోయానని, తనే స్వచ్ఛందంగా సంగీత దర్శకత్వం నుండి తప్పుకున్నానని చెప్పేవారు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల సంఖ్య 959. ఆ మిగిలిన సంఖ్య కూడా పూర్తి చేసి 1000 చిత్రాల దర్శకుడిగా రికార్డు నెలకొల్పాలని చక్రవర్తి గారికి ఆశగా ఉండేదట.

చక్రవర్తి గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా 1983లో విడుదలైన నేటి భారతం, 1986లో విడుదలైన శ్రావణ మేఘాలు చిత్రాలకు నంది పురస్కారాలు లభించాయి. ఇక తెలుగు పాటల పూదోటలు చక్రవర్తిగా వెలుగొందిన ఈ స్వర చక్రవర్తి 2002 తన స్వర లోకాన్ని విడిచి స్వర్గలోకానికి పయనమయ్యారు. చక్రవర్తి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎన్నో పాటలు నిత్యం ఆయన్ని బ్రతికిస్తూనే ఉంటాయి.

ఇంతవరకు మీరు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా స్వర చక్రవర్తి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం అండ్ సహకారం ఎర్రంరాజు గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు.

జస్దోస్తో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని ఎస్ ఎవర్ గ్రీన్స్లో ఇవాళ 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయుష మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం అతిథి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. మరి మీ అందరి కోసం కార్తిక్ రీటా కలిసి పాడినటువంటి మణి శర్మ కంపోజ్ చేసినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ ఇవాల్టి మన షోలో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి, కోరుట్ల రామ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. నరేంద్ర, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి మెసేజ్ చేశారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం జల్సా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే సినిమా నుంచి పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్, మరి మీకోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే భువనగిరి మండలం రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన షోలో మాకోసం ఒంటరి సినిమాల నుంచి ఎస్పీ చరణ్ కల్పన పాడినటువంటి పాట వినిపించండి అని అన్నారు. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్. మరి మీ అందరి కోసం ఈ పాట ఒంటరి సినిమాల నుంచి చరణ్ కల్పన కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి మ్యాజికల్ సినిమాల నుంచి ఏ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు వింటున్నారు. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం కిక్ సినిమాల నుంచి గోరే గోరే సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సత్యనారాయణ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ ఎస్, తమన్ కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అనుకోవాలి. మరి కార్తిక్ జోస్న కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జున్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మీ అర్జున్ శ్రీని మీ అందరికి గుడ్ బై చెప్పేసే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మన షోలో చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని మెసేజ్లు చదవలేకపోయాను. బట్ బోలడంటే పూలడని మెసేజ్ వచ్చాయి. బట్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తాను. అలాగే లాస్ట్ మెసేజ్ ఆఫ్ ది డే ఎవర్ గ్రీన్ హిట్స్లో మరి యమదొంగ సినిమాల నుంచి మా కోసం ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి ఈ పాట వినిపిస్తూ మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తాను. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పరిణామాలపై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వాదనలపై స్పీకర్ భావోద్వేగంతో ప్రతిస్పందించారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిన్నటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలని, మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని, మహిళా పోలీసులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. ఈరోజు మంగళవారం కదా, బయోపిక్ విశేషాలు ఏం చెప్పబోతోంది పద్మిని అని ఎదురు చూస్తున్నారా? కానీ బయోపిక్ విశేషాల కంటే ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా

0: విశేషాలు ఈరోజు మనం వినబోతున్నాం. మరి ఆ సినిమా ఏంటో, ఏంటి ఆ విశేషాలు ఏంటో ఎదురు చూడండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: అరవై వసంతాల అపురూప చిత్రం. ఆత్మీయత, అనుబంధాలకి అద్దం పట్టిన హరివిల్లు. ఆశలకు ఆదర్శాలకు మధ్య సాగే జీవనయానం. ఆనాటి మధ్యతరగతి గుండె చప్పును కళ్లకు కట్టిన సజీవ జీవన చిత్రం రంగుల రాట్నం. ఆరు పదుల అందమైన రంగుల రాట్నం విశేషాలు మన వివిధ భారతి వేదికగా.

0: ఒకనాడు భారతదేశానికి పట్టుకున్న తల్లసీమ. సిరి సంపదలతో, పాడి పంటలతో, పచ్చిక డయ్యళ్లతో తల్లెలు కలకలలాడేవి. ప్రజలు ఒళ్ళు ఉంచి కష్టించేవారు, సంతృప్తిని జీవించేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయింది. శక్తికి మించిన ఖర్చు, దానధర్మాలు, అంతులేని అప్పులు, వీటితో పెద్ద కుటుంబాలు చితికిపోయినాయి. అప్పుల కింద ఆస్తులు హరించిపోగా జీవనోపాధికై జనం పట్టణాలకు ఎగబాగుతున్నారు. తల్లి నుంచి పట్టణానికి వలసపోయిన ఒక కుటుంబ గాథే ఈ రంగుల రాత్నం.
1: రంగుల రాత్నం 60 వసంతాలు విశేషాలు వింటున్నారు. సామాజిక బాధ్యత, గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలు, ఆత్మీయతలకి అద్దం పట్టిన చిత్రం ఈ రంగుల రాట్నం. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతైన శ్రీ బిఎన్ రెడ్డి గారు అందించిన క్లాసిక్ ఈ చిత్రం. ఎందరో లెజెండ్స్, ఎందరో ఉద్దండులు అందించిన ఆణిముత్యం ఈ రంగుల రాట్నం.

0: నది.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అరవై వసంతాల అందమైన రంగుల రత్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. సుఖదుఖాలు, ఆశనిరాశలు, అన్నదమ్ముల అనుబంధాలు, వాటి మధ్య నలిగే మాతృహృదయపు మమకారాన్ని అద్భుతంగా అద్దం పట్టిన చిత్రం రంగుల రత్నం. సంపద కోసం ప్రాకులాడే పెద్ద కొడుకు సూర్యంగా రామ్మోహన్, భార్యగా సుకన్య, సంస్కారమే ప్రాణంగా భావించే చిన్న కొడుకుగా చంద్రమోహన్, భార్యగా వాణిశ్రీ, అన్నదమ్ముల మధ్య జరిగే ఆ సిద్ధాంత పోరాటం ప్రతి మధ్యతరగతి ఇంటి కథను తలపిస్తుంది కదా. సమకాలీన రాజకీయాలపై ఆ సినిమాలో వేసిన వ్యంగ్యాస్త్రాలు అత్యంత పదునైనవిగా ఉంటాయి. మర్చిపోగలమా? ఇందుకే అసలు చంద్రమోహన్ గారికి ఈ రంగుల రత్నం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఇక రామ్మోహన్, సుకన్య వారిద్దరి జంట పేరు వినగానే మనకు ఒక అద్భుతమైన పాట గుర్తొస్తుంది కదా. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అరవై వసంతాల రంగుల రాట్న విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
2: అన్నయ్య బల మీద బుద్ధి ఆర్గ్యంటే కోట అంతా బదలిపోయింది. ముక్కు తర్వాత అమ్మా అన్నయ్య నా కొండ వాళ్ళంతా అయ్యో సూర్యం వండరు మార్వలెస్ ఎక్సలెంట్ అంటే
3: స్వీకరిస్తున్నారమ్మా. చెయ్యి విరిచేస్తున్నారా?
4: ఏమిటమ్మా ఇదంతా?
3: ఏముంది నాయన, నీ గొప్పతనం చెప్పి నీ తమ్ముడు మురిసిపోతున్నాడు. అక్కడ కోర్టులో నీకు అంతా సేకరించి ఇచ్చారని అమ్మ చేయించేశారు.
4: అమ్మా నీ అనుగ్రహం వల్ల నా మొట్టమొదటి కేసు గెలిచాను. ఇదిగోనమ్మా నా తెలుసు సంపన్న.
1: నవతరం తారకల పరిచయకర్తగా దర్శక శిఖామణి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. అసలు మరి చంద్రమోహన్ గారికి అవకాశం ఎలా వచ్చింది మాట్లాడుకుందాం అన్నాను కదా. బిఎన్ రెడ్డి గారు ఒకసారి చంద్రమోహన్ బావగారిని కలిసినప్పుడు ఈ మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చూశారట. అబ్బాయి భలే ఉన్నాడే, చాలా స్పార్క్ ఉంది అబ్బాయిలో అనుకున్నారట. అప్పటికే ఉద్యోగంలో ఉన్న చంద్రమోహన్ గారిని ఎలాగైనా ఒప్పించాలని ఒప్పించి మద్రాసు తీసుకొచ్చేశారు. ఇక తీసుకొచ్చాక ఏం చేశారు, వస్తాది పాత్ర కోసం ఒక లంగోటి కట్టి ఫోటోషూట్ చేశారట బిఎన్ రెడ్డి గారు. ఫోటోషూట్ అయ్యాక అంతా బాగుంది అనుకున్నాక ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్లి వీరిని మన సినిమాలో హీరోగా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉన్నారు కుర్రాడు, తప్పకుండా పైకొస్తాడు అని ఎన్టీఆర్ గారు ఆశీర్వదించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారికి ఒక మాట చెప్పారట. 6 నెలల పాటు రోజు ఎన్టీఆర్ గారు షూటింగ్కి వెళ్ళి పరిశీలించి వారి నటనని చూసి నేర్చుకోమన్నారట. మరి నటన షూటింగ్ చూసి అయితే నేర్చుకున్నారు, కానీ ఆ తర్వాత స్టూడియోలో కెమెరాని ఎలా ఫేస్ చేయడం, అది కూడా హావభావ వ్యక్తీకరణ ఎలా నడవాలి, ఎలా కెమెరాని ఫేస్ చేయాలి అలే అనే అన్ని అంశాలని బిఎన్ రెడ్డి గారే దగ్గరుండి స్వయంగా చంద్రమోహన్ గారికి నేర్పించారట. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కనుకనే గొప్ప నటుడిని అయ్యాను అలా స్థిరపడ్డాను అనేవారు చంద్రమోహన్ గారు.

0: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, అద్భుతమైన పాట కదా. మనిషి ఆశకి అవసరానికి మధ్య ఉండే తేడాను చంద్రమోహన్ గారి పాత్ర ద్వారా ఎంతో సహజంగా చూపించారు ఈ రంగుల రత్నం చిత్రంలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇందులో నువ్వు చెప్పేది ఏంటి నాయనా? నువ్వు పెద్దవారు అయ్యా, ఆడపిల్లలు ఇచ్చే చోట పెద్ద చోట ఇవ్వాలని, తెచ్చుకునే చోట చిన్న చోట నుంచి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తారు.
4: అవన్నీ పాతకాలం మాటలమ్మా, ఇప్పుడు రోజు మారే. అయినా మనం ఇళ్ళకాలం ఇలాగా ఉంటామా? గొప్పవాళ్ళం కాము, అవటం ఒక మిట్టు. లక్షల కొద్ది ఆస్తి అంతస్తు వచ్చి అమంతం గొల్ల పడుతుందమ్మా.
3: దాంపత్య జీవితానికి ఆస్తి అంతస్తులు మాత్రమే కాదు నాయనా, అనుకూలత అనురాగం కూడా కావాలి.
4: అవన్నీ తర్వాత ఆటోమేటిక్ జరిగిపోతాయమ్మా. నీతో చూసుకుంటాను.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సినిమాలో అన్ని సినిమాల్లో లాగా నాయకా నాయకులు లేరు. మీరు గమనిస్తే ఆప్యాయత, అనురాగం, తల్లి ప్రేమే ముఖ్య పాత్రలు. ఇక ప్రధాన పాత్ర సీతమ్మగా అంజలీదేవి గారు నటించారు. ఎందరో నటీనటుల సినీ ప్రయాణానికి పునాది ఈ రంగుల రాట్నం చిత్రం. ఇందాక చెప్పుకున్నట్టు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చంద్రమోహన్ గా, అప్పటికే రత్నకుమారిగా ఉన్న నటి వారిని వాణిశ్రీగా వీరిద్దరికీ నామకరణం చేశారు బిఎన్ రెడ్డి గారు. చెల్లెలుగా విజయ నిర్మల్ గారు, పెద్దన్నయ్య వదినగా రామ్మోహన్, సుకన్య. ఇక వేరే ఇతర పాత్రల్లో రమణారెడ్డి గారు, పుష్పవల్లి. మరొక పాత్ర గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అతి సున్నితమైన పాత్రలో త్యాగరాజు గారు నటించారు. అప్పటి వరకు ప్రతి నాయకుడి పాత్రలో కనిపించే త్యాగరాజు గారు అత్యంత సున్నితమైన పాత్రలో కనిపించేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారట. ఇక ఈ సినిమాకి ఇంకొక పెద్ద విశేషం ఉంది. అదేంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: గుర్తుపట్టారా? విశేషం ఏంటో నేను చెప్పకముందే మీరు గుర్తుపట్టేసి ఉంటారు నాకు తెలుసు. బి వసంత గారు, కోమల్ గారు ఆలపించిన దాశరథి గీతం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఎంత స్వాంతంగా ఉంటుందో. మరి ఆ విశేషం ఏంటో నేను చెప్పేస్తాను. రంగుల రాట్నం చిత్రంలో తల్లి ఇద్దరు కూతురులు కలిసి నటించారు. వారే నటి పుష్పవల్లి గారు, అక్క చెల్లెలుగా కుమారి భానురేఖ, రాధ అది చిన్ననాటి, విజయ నిర్మలగా వాణిశ్రీగా కనిపిస్తారు. ఈ పాట విన్నాం కదా. ఈ పాటలో దశావతారాల్ని వర్ణిస్తూ రేఖ నాట్యం నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: విన్నావురా అన్నయ్య మాటలు?
4: అంటే అన్నలే అమ్మా, అన్నయ్య కదా, పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అమ్మా. ఆయన ఇప్పుడు సీతమ్మ కొడుకు కాదు, మన జమ్మ మొగుడు. నువ్వు సరిగ్గా చూసావా మనసే?
3: నా కళ్ళారా నేను చూస్తే అతనికి ఎదురుగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఒకే వెకవెక్కలు పక్కపక్కలు, హోటల్కి వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీదే. లాక్కొచ్చి కార్లో పారేద్దాం అనుకున్నాను, అందరవుతుందని ఊరుకున్నాను.
4: ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళేది సరళతో స్నేహానికి అనుకున్నాను, కానీ వీడితో షికార్లకు అనుకోలేదు.
3: ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే దేకి పెళ్లి చేయండి.
4: నిజమే మనిజ, నీకు తెలియని సంబంధం ఏదైనా చూడు, వెంటనే పెళ్లి చేసేద్దాం.
0: ఎంత అద్భుతమైన సంభాషణలు కదా. డబ్బుతో సుఖాన్ని కొనగలవేమో అన్నయ్య, కానీ సంతోషాన్ని, అమ్మ ప్రేమని కొనలేవు అనే ఒకే ఒక్క సంభాషణ, ఒకే ఒక్క డైలాగ్ ఈ సినిమా సారాంశాన్ని వివరిస్తుంది. సుఖదుఖాల కలయికే జీవితం అని చెప్పే నిజ జీవిత సత్యం ఈ రంగుల రాట్న చిత్రం. అసలు తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నది ఎవరో తెలుసా? భానుమతి గారిని తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అంజలీదేవి గారు నటించారు. అత్యంత సహజమైన నటనతో సినిమాకి ఆయువు పట్టుగా నిలిచారు అంజలీదేవి గారు. ఇంకో విశేషం కూడా ఉంది, అంజలీదేవి గారు నటనతో పాటు ప్రొడక్షన్లో కూడా సహాయం చేశారట బిఎన్ రెడ్డి గారికి. అవునండి, నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడం దగ్గర నుండి సెట్స్ని పర్యవేక్షించడం వరకు రెడ్డి గారికి ఎంతో సహాయ సహకారాలు అందించారట అంజలీదేవి గారు. అందుకనే, ఎందుకంటే ఆవిడకు ఆల్రెడీ ప్రొడక్షన్లో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆవిడకు ఆల్రెడీ ఎంతో ఇది ఉంది కాబట్టి, ప్రాక్టీస్ ఉంది, ఆవిడ ఆల్రెడీ ప్రొడక్షన్ చేసి ఉన్నారు కాబట్టి బిఎన్ రెడ్డి గారికి సహకారం కూడా అందించారని బిఎన్ రెడ్డి గారే స్వయంగా అప్పటి పత్రికలో ఒక పత్రికలో చెప్పారన్నమాట.

దాశరథి గారి రచన, ఘంటసాల మాస్టారు, జానకమ్మ ఆలాపన. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగే. ఇక రంగుల రత్నం చిత్ర కథా మాటలు ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాయనే చెప్పాలి. ఒక సంవత్సరం పాటు కథా చర్చలు జరిపారట బిఎన్ రెడ్డి గారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమి పద్మరాజు గారు మధ్యతరగతి కుటుంబాలు వాటిలో ఉండే భావోద్వేగాలను చెప్తూ అత్యంత సహజంగా అందించిన కథకి పదునైన సంభాషణలు జోడించి మరింతగా రక్తి కట్టించారు డివి నర్సరాజు గారు.

0: వస్తున్నాయి వింటున్నారు ఆరు పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక రంగుల రాట్నం కథ క్లుప్తంగా చూస్తే, పల్లెటూరు నుండి పట్టణానికి వలస వచ్చిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రి చనిపోయాక ఇద్దరు అన్నదమ్ములు రామ్మోహన్, చంద్రమోహన్. పెద్ద కొడుకు రామ్మోహన్ సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఆశతో ఒక రాజకీయ నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. చిన్న కొడుకు చంద్రమోహన్ మాత్రం సామాన్య ప్రజల ప్రక్షాన నిలబడతాడు. ఒకే ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు వర్గాల తరపున ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది.
1: ఇంటికి పెద్దవాడు, జయ పెళ్లి నీ చేతుల మీదుగా జరగడమే న్యాయం.
2: మరైతే మీకు పెద్ద కొడుకు కావాలో చిన్న కొడుకు కావాలో మీరే తెలుసుకోండి.
1: తల్లి అడగవలసిన మాట కాదమ్మా ఇది. రెండు కళ్ళల్లో నీకే కన్ను కావాలని అడిగితే నేనేం చెప్పగలనమ్మా?
3: నువ్వు ఆ మాట అంటావని ఇన్నాళ్ళు వీడి దుండగాలు సహించి ఊరుకున్నాను. రోజు రోజుకి వీడి తోడి స్తుతించిపోతుంది. వీడి వలన పరువు ప్రతిష్ట మంట కలుగుతున్నది. వీడికి ఆ పార్కుతో సంబంధం, మన హోదాలు తగదని ఎన్నో సార్లు చెప్పాను, ఆఖరిసారిగా చెప్తున్నాను. వీడికి అన్నా వదిన కావాలో దూదాలు చీకటి వినోదాలతో పుట్టబోతున్నాను.
4: సరేనమ్మా, అన్న ఈ పరువు ప్రతిష్టల్ని జాగ్రత్తగా కాపాడుకో.
1: అమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా?
4: నా కోసం నువ్వే బాధపడతావు, నా కోసం నువ్వు బాధపడతావు.
5: చాలా దంచుకోవటానికి ఈనాడు నాది అంటూ ఒక గురిసైన లేదు.
0: రెండు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం, వారిద్దరి మధ్యలో నలిగిపోయే తల్లి పాత్రను, ఆ తర్వాత ఆ కుటుంబం ఇవన్నీ దాటుకొని ఎలా కలిసిందనేదే ఈ రంగుల రాట్నం కథ అంశం. ఒక గొప్ప సినిమా తీయడానికి భారీ బడ్జెట్, పెద్ద కాస్టింగ్, సెట్స్ అవసరం లేదని, బలమైన కథ పాత్రలుంటే చాలు అని మరొక్కసారి నిరూపించిన విజనరీ దర్శకులు బిఎన్ రెడ్డి గారు.

ఆరు పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు వింటున్నారు. మన గుర్తుకొస్తున్నాయిలో కలిమి నిలవదు, లేమిని మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, ఇది జీవిత సత్యం అంటూ అధ్యాపకులు భుజంగరాయ శర్మ గారు రాసిన టైటిల్ సాంగ్ అది. జీవితంలో ఉండే సుఖదుఖాలను రంగుల రాట్నంతో పోలుస్తూ, రాట్నం పైకి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, కిందకు వచ్చినప్పుడు ఎలా బాధగా ఉంటామో వర్ణించిన పాట అది. కేవలం ఒక పాటగా కాకుండా మానవ జీవిత తత్వానికి అద్దం పట్టేలా చూపించారు బిఎన్ రెడ్డి గారు. ఇక నిజంగా ఆ విజన్కి నమస్సులు చెప్పాల్సిందే. ఇక సాలూరి రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు అందించిన సంగీత ధార, ఘంటసాల మాస్టారు జానకమ్మ సుశీలమ్మ గారి శ్రావ్యమైన మధుర స్వరాలు, ఆ పాటలు ఆహా ఎప్పటికీ ఎవర్గ్రీనే కదా. అందరి నటన అత్యద్భుతంగా ఉంటుంది రంగుల రాట్నం చిత్రంలో. ముఖ్యంగా క్లైమాక్స్లో అంజలీదేవి గారు ఎంత సహజంగా నటించారంటే, కొన్ని సన్నివేశాల్లో బిఎన్ రెడ్డి గారైతే కన్నీటి పర్యంతం అయిపోయారట.

0: చిట్టి చెల్లెల చిత్రానికి సుశీలమ్మ పాట, రాజేశ్వర గారి సంగీతం, దాశరథి గారి రచన. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట కూడా. ఇక రంగుల రత్నంలో ఇంకొక ముఖ్యంగా ఇంకో విశేషం చెప్పుకోవాలంటే యు రాజగోపాల్ గారు అందించిన ఫోటోగ్రఫీ. మీరు సినిమాని గమనిస్తే, ఒకవేళ మీరు చూసి మీకు గుర్తుంటే, బ్రైట్ లైటింగ్ కాకుండా కథకి పాత్రలకి తగ్గట్టు సహజమైన వెలుతురులో నీడలు అంటే షాడో కాంబినేషన్లో చూపించి ఆ సినిమాను మరింతగా దగ్గరగా చేశారు ప్రేక్షకులకి. ఇక సినిమాలో ఇళ్ల సెట్లు, ఎన్నికల ప్రచార దృశ్యాలు చాలా సహజంగా ఉండేలా డిజైన్ చేశారట రెడ్డి గారు. ఎన్నికల ప్రచారం కోసం, సభల కోసం వాహిని స్టూడియోస్ చుట్టుపక్కల ఉన్న వందలాది మందిని షూటింగ్కి పిలిచి నిజమైన ఎన్నికల సభల్లా షూట్ చేశారట. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎందుకంటే సాధారణంగా జూనియర్ ఆర్టిస్ట్తో కాకుండా ఇలా సామాన్యులతో షూటింగ్ చేయడం అనేది కూడా అప్పట్లో ఒక పెద్ద టాక్గా నిలిచిందిట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంతకీ మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ రంగుల రాట్నం చిత్రంతో? నాకు 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

0: ఎన్వి శ్రీనివాస్ గారు సుశీల మాలపించిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. ఎంత అత్యద్భుతంగా ఉంటుంది. చాలామంది శ్రోతలు మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విశేషాలు, మరెన్నో జ్ఞాపకాలు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం రంగులరత్నం సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 14వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ రజత కమలం సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా బంగారు నంది అందుకున్న చిత్రం కూడా రంగులరత్నం.
1: లేదమ్మా, లేదు, ఇంకెప్పుడు అందరిపై చేసుకోదు. ఈ పాపం అంతా నాదేనమ్మా, నిన్ను గాయపరిచిన ఈ చేతులు అమ్మా.
2: ఇది ఏ పాటి గాయం
1: అమ్మా? నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా. నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నానమ్మా. ఈ క్షణం మొదలు నీ పలుకే నాకు వేద పక్కు ఆజ్ఞాపించము.
2: తల్లి తన కోసం ఏం కోరుతుంది నాయన? ఏది కోరినా తన బిడ్డల కోసం, వాళ్ళ ఆనందం కోసం.

ఇలాంటి క్లాసిక్ చిత్రాలు ఎన్ని వసంతాలు గడిచినా నిత్య నూతనం, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరం. ఇది ఆరు పదుల అందమైన రంగుల రాట్నం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తిలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఉదిత్ నారాయణ్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి చైతన్య స్ఫూర్తిలో 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ అన్న పుల్లాంపురా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది ఈ అక్షరాస్యత మిషన్ అంటే, కోవిడ్ సమయంలో ప్రారంభమైన డిజి పుల్లాంపురా అనే ఒక చిన్న ఉద్యమం నేడు దేశమంతా ఒక ఫైర్లాగా దేశాన్ని పూర్తిగా నిలిచిందనమాట. 2025 సంవత్సరంలో దేశంలోనే మొదటి 100% డిజిటల్ సాక్షరత కలిగిన రాష్ట్రంగా కూడా స్ఫూర్తిగా నిలిచింది కేరళ. ఈ విజయం ఎలా సాధ్యమైంది, అసలు ఎవరున్నారు దీని వెనకాతలంటే, ఎవ్వరూ లేరు, మనమే సాధారణ ప్రజలే ఈ విజయం సాధ్యమైంది అంటున్నారు. ఎవరో తెలుసా, ఎవరంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా విద్యా వాలంటీర్లుగా పనిచేసే మహిళా సంఘ గ్రూప్స్ వాళ్ళందరూ అనమాట. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు, మహిళా సంఘాలు వాలంటీర్లుగా మారి ఇంటింటికి వెళ్ళి డిజిటల్ చదువు నేర్పించారట. డిజిటల్ చదువు అంటే మరి మనందరికీ, అంటే కొంతమంది గ్రామాల్లో పుస్తకం పట్టుకొని చదవడం రాకపోయినా ఫోన్లన్నీ మేనేజ్ చేస్తున్నాం కదా, ఫోన్లో సాధ్యమైనంత వరకు బిల్స్ పేమెంట్ చేస్తున్నాం, అన్నీ మేనేజ్ చేస్తున్నాం కదా, దాన్నే డిజిటల్ చదువు అని కూడా అంటారు. మరి వాళ్ళు ఏం చేశారు, ఇంటింటికి వెళ్ళి డిజిటల్ చదువు నేర్పించారు. ఊరిలో ఉన్న 90 ఏళ్ల ముత్తవ్వలు తాతల దగ్గరికి వెళ్ళి మరి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి అవన్నీ నేర్పించారట. ఎందుకు నేర్పించాలి, ఫోన్ వాడితే ఏంటి అవుతుంది, ఎందుకు ఫోన్ వాడక నేర్పించాలంటే, కరెంటు బిల్లుల దగ్గర నుండి ప్రభుత్వ పథకాల వరకు వారికి ఏమేమి వస్తున్నాయి, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ఏమేమి వస్తున్నాయి అవన్నీ చూసుకోవాలంటే కూడా ఈ డిజిటలైజేషన్ కావాలని చెప్పి అవన్నీ నేర్పించారట. మరి టెక్నాలజీ అంటే కేవలం ఫోన్ చూసి రీల్స్ చేయడం లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూడడం ఒకటే కాదు, ఇలా కూడా ఉపయోగించవచ్చు అని నిరూపించారు పుల్లాంపురా గ్రామం. ఇదంతా బాగానే ఉంది పద్మిని, డిజిటలైజేషన్ బాగుంది, ఈ టెక్నాలజీతో ఎన్ని ప్రమాదాలు ఎన్ని కష్టాలు వస్తాయి అంటారా, అది కూడా ఆ కష్టాలను కూడా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించారు. మరి వాటిని ఎలా నేర్పించారో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కంచ చిత్రానికి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్ రచన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. స్టూడియో క్లబ్ సమయం 12:19 దాటి 3 సెకండ్లు.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి డిజిటలైజేషన్ బాగుంది, ఆ తర్వాత టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాలని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చెప్తానన్నాను కదా. టెక్నాలజీతో పాటు వచ్చే ప్రమాదాల గురించి కూడా ఈ ఊరు ప్రజలకు ముందే నేర్పించారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ అవగాహన కార్యక్రమాలు అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలా నిర్వహించారు ఈ వాలంటీర్స్ అందరూ. ముఖ్యంగా ఫేక్ లింక్స్, ఓటీపీ మోసాలు, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. అందుకే ఈ ఊరిలో 100% డిజిటల్ వాడకం ఉన్నా సరే ఎటువంటి సైబర్ మోసాలు జరగకుండా 0గా ఉన్నాయి, అంటే అచ్చంగా శూన్యంగా ఉన్నాయట. ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది కదా ఈ మిషన్ గురించి వింటూ ఉంటే. మరి ఇది ఎంత పాపులర్ అయిందంటే కేరళ రాష్ట్ర ఐటీ మిషన్ దీన్ని ఒక మోడల్గా తీసుకుంది. పుల్లాంపుర పంచాయతీ తయారు చేసిన ట్రైనింగ్ మెటీరియల్ని, ఆ మాడ్యూల్స్నే వాళ్ళు బేస్గా వాడుకున్నారు. ఒక చిన్న పంచాయతీ సాధించిన ఈ విజయం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ

0: రాష్ట్ర ప్రభుత్వం డిజి కేరళం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగానే ఆ పుల్లాంపుర గ్రామ పంచాయతీయే కాకుండా కేరళ రాష్ట్రం దేశంలోనే మొదట 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఇది ఎంత స్ఫూర్తిదాయకమైన విషయం కదా. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి? మీకు ఏమనిపిస్తోంది? ఇది వింటూ ఉంటే నాకు మెసేజ్ చేయండి. 0402324285 ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను.
1: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

0: బలగం చిత్రానికి మంగ్లీ రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసరిలియో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి.

0: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఆదర్శ గ్రామాల గురించి వింటున్నప్పుడు ఐకమత్యమే మహాబలం కదా. అందరూ ఒక్క మాట మీదే ఉన్నారు, వారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టారు. అయితే టెక్నాలజీలోనే కాదు, కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా బెస్ట్ విలేజ్ పంచాయతీగా ప్రథమ బహుమతి ఇచ్చారు ఈ పులాంపుర గ్రామానికి. 600కు పైగా చెరువులను పునరుద్ధరించి వేలాది మొక్కలు నాటి పర్యావరణంలో కూడా నంబర్1గా నిలిచింది ఈ గ్రామం. భారత ప్రభుత్వం, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధులు పుల్లాంపురాని మోడల్ గ్రామంగా తీసుకోమంటున్నారు, రోల్ మోడల్గా తీసుకోమంటున్నారు దేశంలో అందరికీ. ఇదంతా సరే, ఏదో శ్రీమంతుడి సినిమాలో చెప్పినట్టు ఊరు నుండి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి కదా, లేదంటే లావైపోతాం. అలాగే మనం కూడా ఆలోచిద్దాం, మనం చదువుకున్న స్కూల్స్కి, మనం వెళ్ళిన ఆ క్లాస్ రూమ్స్కి ఆ రోజులు ఎంత బాగుంటాయి కదా. ఏదైనా చేద్దాం, మనకి సాధ్యమైన సహాయం చేద్దాం, చేస్తే బాగుంటుంది కదా. మరి ఆ స్ఫూర్తితో ఇది ముందుకు సాగిపోదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. మీ అందరికీ నచ్చుదని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 కు ఈట్ ఫిట్ లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ 2 నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, AI, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుక బడిపోకుండా చూడ్డానికి తమ నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: కు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈక్విట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియోనేస్తం పద్మినితో. ఏం చెప్పబోతోంది పద్మిని, ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారు కదా. చెప్తాను. మన ఇంట్లో పూజ జరిగినా, ఎలాంటి శుభకార్యం జరిగినా మొదట ఏం గుర్తొస్తుంది? పళ్ళు పువ్వులు. ఇంకా ఇంకేం గుర్తొస్తుంది? కొబ్బరికాయ గుర్తొస్తుంది, కొబ్బరి బొండ గుర్తొస్తుంది కదా. కొబ్బరి చెట్టుని కల్పవృక్షానికి కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, కాస్త ఒంట్లో బాగుండకపోయినా, నీరసంగా అనిపించినా కొబ్బరి నీళ్ళు తాగితే అబ్బా ఎంత హుషారుగా ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్గా. మరి ఈరోజు అలాంటి ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ ఒక సూపర్ ఫుడ్ అయిన కొబ్బరి గురించి, ఎన్నో విశేషాలు, దాంట్లో ఉన్న పోషకాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ తెలియాలి, వినాలి అంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జార్జ్ రెడ్డి చిత్రానికి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ బొబ్బిలి, రచన మెట్టుపల్లి సురేందర్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:45 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి.

0: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: సూపర్ ఫుడ్ కొబ్బరిలో ఉన్న పోషక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవి శరీరంలో అది తిన్న వెంటనే ఫ్యాట్స్గా మారకుండా లివర్ ద్వారానే నేరుగా గ్రహించబడతాయట. ఇదంతా మనకి పోషకాహార వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకనే కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే తక్షణంగా శక్తి వస్తుందట. ఇందాకలు అనుకున్నాం కదా ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ అని, అందుకనే తక్షణ శక్తిని ఇస్తుందట. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే కొబ్బరిలో మన ఎముకల బలానికి కావాల్సిన మ్యాంగనీస్, రక్తాన్ని పెంచే ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయట. నరాలు కండరాలు పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ కొబ్బరిలో. ఇవొకటే కాదు, పోలిడని విటమిన్స్ కూడా ఉంటాయట. విటమిన్ సి, బి కాంప్లెక్స్, ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా తిన్న ఆహారాన్ని అతి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయట. మరి ఇంకా బోలుడన్ని పోషక విలువలు ఉన్నాయి ఈ కొబ్బరిలో. ఇంతకీ మీరు ఎలా ఇష్టపడతారు ఈ కొబ్బరిని తినడానికి, మీరు ఏ విధంగా వాడతారు, నాకు వాట్సాప్ చేయండి 0402324852 ఈ నంబర్కి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
3: చెప్పనులే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. రచన మెట్టిపల్లి సురేంద్ర, సంగీతం సురేష్ బొబ్బిలి. మనకి శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. మరి మీరు ఎలా వాడతారు కొబ్బరి అంటే, పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు. వారు రోజు పచ్చి కొబ్బరిని తీసుకుంటారట. నా ఆహారంలో తీసుకునేలా చూస్తాను, ఆరోగ్యానికి మంచిది అంటూ మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ కొబ్బరి విశేషాలు ఏంటి, దీని వెనుకున్న పోషకాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:52 దాటి 13 సెకండ్లు. మరి కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతాయి అంటున్నారు వైద్యులు. పూర్వం ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఈ కొబ్బరి నీళ్ళని సంజీవినిగా వాడారట. అవునండి, మీరు వింటుంది నిజమే. కొబ్బరి నీళ్ళని సంజీవినిగా ఎలా వాడారు చెప్తాను. ప్రకృతి ఇచ్చిన సంజీవిని కొబ్బరి నీరు. ఆ కొబ్బరి నీరునే బ్లడ్ ప్లాస్మాగా వాడారట ప్రపంచ యుద్ధ సమయంలో. 2వ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన సైనికులకు సెలైన్ అందుబాటులో లేనప్పుడు డాక్టర్లు వైద్యులు నేరుగా కొబ్బరి నీళ్ళనే సెలైన్ ద్వారా ఎక్కించారట. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మన రక్తంలోని ప్లాస్మాతో సమానంగా ఉంటాయట. అందుకే కదా సంజీవిని అన్నారు. అందుకే ఇది ప్రకృతి ఇచ్చిన సెలైన్ వాటర్ అన్నమాట. ఇది సంగతి, మనం కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే అందుకే అంత ఉత్సాహంగా అంత ఎనర్జెటిక్గా తయారవుతాం. మరి కొబ్బరికాయ తల్లిపాలతో కూడా సమానం అంటున్నారు పోషకాహార నిపుణులు. అదేంటో ఆ విశేషం ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పుష్ప 2 చిత్రానికి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈట్ ఫిట్లో కొబ్బరి ఒక సూపర్ ఫుడ్గా, దాని వెనుక ఉన్న పోషకాల గురించి చెప్పుకుంటున్నాం. చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు, కొబ్బరి లడ్డూని తింటాము, అలాగే పచ్చి కొబ్బరిలో బెల్లం కలుపుకొని తింటాం, బాగుంటుంది అంటున్నారు. ఎవరంటున్నారు? నార్కెట్పల్లి మండలం నిమ్మాని క్రమం నుండి పునా వెంకటేశం హేమలత మనకు సందేశం పంపించారు. అలాగే మనకి నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు, కొబ్బరికాయ అంటే స్వచ్ఛతకు రూపం, లక్ష్మీదేవిగా భావిస్తాం మేము అంటున్నారు. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకి సందేశం పంపించారు, మేము ప్రతి వారంలో 2-3 సార్లు తప్పకుండా కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కల్ని ఏదో ఒక రూపంగా తీసుకుంటామంటున్నారు. తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకీ ఈ పాట ముందు నేను చెప్పాను కదా, కొబ్బరికాయ తల్లిపాలతో సమానం అంటారు వైద్యులు, ఎందుకో చెప్తానన్నాను కదా. ఎందుకంటే కొబ్బరికాయలో లారిక్ యాసిడ్ అనే ఒక అద్భుతమైన రసాయనం ఉంటుందిట. ఇది తల్లి పాలలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. మళ్ళీ అంత మొత్తంలో కొబ్బరిలోనే ఉంటుందిట. మన శరీరంలో ఈ లారిక్ యాసిడ్ అనేది వెళ్ళినప్పుడు వైరస్ బ్యాక్టీరియాలతో పోరాడి మనకి రోగ నిరోధక శక్తిని పెంచేలా చేసి సూపర్ స్ట్రాంగ్గా చేస్తుంది ఈ సూపర్ ఫుడ్. మరి ఎంత గొప్ప విషయం కదా, మనందరం తినాలి తప్పకుండా. ఇందుకీ ఇంకొక శ్రోత మనకి సందేశం పంపించారు, మీరు ఎలా ఇష్టపడతారు మేడం, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా అంటే, నేను కూడా కొబ్బరిని కొబ్బరి లడ్డూలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అలాగే నాకు ఇష్టం. మరి కొబ్బరి గురించి మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయ్య శ్రీపాద, పుణ్య సెల్వన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. మరి మా ఇంటి బంగారం లాగే ప్రకృతి ఇచ్చిన బంగారం ఈ కొబ్బరికాయ. ఈ పాటలు గమనిస్తే ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందంగా ఉంటారు ఆడపిల్లలందరూ, ఆడుకుంటూ ఉంటారు కదా. మరి సడన్గా ఈట్ఫిట్ నుంచి అందానికి ఎందుకు మాట్లాడుతున్నారు పద్మిని అనుకుంటున్నారు? చెప్తాను, సౌందర్యానికి కూడా ఒక మంచి దోస్త్ ఈ కొబ్బరి. చర్మానికి, జుట్టుకి కొబ్బరి నూనె ఎంత మేలు చేస్తుందో మనం చెప్పుకోనక్కర్లేదు. చిన్నతనం నుండి మన ఇంట్లో బామ్మలు, తాతలు అందరూ కూడా ఏమొచ్చినా, కాళ్ళు పగిలినా, చేతులు పగిలినా, ముఖ్యంగా శీతాకాలంలో మన వింటర్ వచ్చినప్పుడు కొబ్బరి నూనె రాసుకోండి, కొబ్బరి నూనె రాసుకోండి అని అనేవారు కదా. అది చిన్నప్పుడు అదొక జ్ఞాపకం. మీరు గమనిస్తే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె గడ్డకట్టేది. దాన్ని తీసుకెళ్ళి చిన్న కొవ్వొత్తు పెట్టి వేడి చేసి ఆ నూనె కరిగాక అది రాసుకునేవాళ్ళం. అది కూడా ఒక జ్ఞాపకమే కదా. మరి అందుకే చెప్తున్నారు, ఆ కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది, చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు భద్రంగా మారి ఆ మర్దన చేసుకున్నప్పుడు ఆ మసాజ్కి కూడా జుట్టు రాలకుండా ఉంటుంది. మరి ఇన్ని పోషకాలున్నాయి, ఇన్ని సౌందర్య రహస్యాలున్న కొబ్బరిని తప్పకుండా మనం రోజు వాడాలి. కొబ్బరిని ఏ రూపేణైనా, కొబ్బరి పాలు, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె ఏదైనా సరే. కానీ ఇంత మంచి చేస్తుంది కదా, ఎలా పెడితే అలా వాడకూడదు. కొంతమంది అస్సలు ఈ కొబ్బరిని వాడకూడదు అని అంటున్నారు వైద్యులు. ఎవరు వాడకూడదు? ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చాంపియన్ చిత్రానికి రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. మరి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా సరే కొంతమంది వాడకూడదు అని వైద్యులు చెప్తున్నారని చెప్పాను కదా. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, తీవ్రమైన మధుమేహం ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు వారి పర్సనల్ వైద్యుల్ని సలహా మేరకు మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ప్రకృతిలో దొరికే సిరి కొబ్బరి. ప్రకృతిలో దొరికేవన్నీ మంచివే కనుక మనం కూడా ప్రకృతిని గౌరవించుకోవాలి, ప్రకృతి ఇచ్చే వరాలని తీసుకోవాలి. ఎప్పుడు ఏం తిన్నా గుర్తుపెట్టుకోవాలి మితం హితం. సో మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కొబ్బరి గురించి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ రేడియోనే ఇస్తాం పద్మిని.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు 4 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వివరాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా సభ్యులకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు. ఈరోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ
3: ఏ విధంగా హౌస్ నడపాలని బెదిరింపు ధోరణితో ప్రతి సందర్భంలో ఆ విధంగా స్పీకర్ ని బెదిరింపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సరికాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక సభలలో ఇక్కడున్న కేటీఆర్ గారు చూసిండు, ఇక్కడున్న హరీష్ రావు గారు చూసిండు, ఇక్కడున్న ప్రశాంత్ రెడ్డి గారు చూసిండు అధ్యక్ష. ఎట్లా వస్తారు వీళ్ళు, ఏం సంగతి అని మాట్లాడే యువ శాసనసభ్యుడు అధ్యక్ష. దిస్ హౌస్ ఇస్ ఎవ్రీబడీస్.
2: మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు వెనక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
4: మహిళా శాసనసభ్యుల పట్ల ఒకవేళ పోలీస్ దురుస్థానం ఉంటే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళు పెట్టేయమని ఉంటే తీసేయండి సార్. మిగతా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కొట్టినటువంటి శాసనసభ్యులను, ఎమ్మెల్సీలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం సార్.
2: సభ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు తూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు అసెంబ్లీకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్ ఛాంబర్ కు వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన్ని ఓదార్చారు. అసెంబ్లీ తొలి రోజు అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మహిళా అధికారులు ఎదుట అంగీలు విప్పి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు స్పీకర్ ను అసభ్య పదజాలంతో దూషించి తెలంగాణ సమాజాన్నే అవమానపరిచారని ఆరోపణలు వచ్చాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పీకర్కు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో మాట్లాడుతూ
5: अंतिम निर्णय मनुष्य को अपनी समझ नैतिक मूल संवेदनशीलता और करुणा के आधार पर लेना चाहिए. कभी भी अपने को नौकरी तलाशने वाले नहीं बल्कि रोजगार को पैदा करने वाले एंटरप्रेन्योर्स के और सामाजिक समस्याओं का समाधान खोजने वाले इनोवेटर्स के रूप में देखना चाहिए बनना चाहिए.
2: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్వర్ణ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్పీకర్ ఓఎస్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్లో వీరిపై కేసు నమోదైంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తాతా మధును ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ చావు గురించి రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కోవా లక్ష్మి మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి అవమానించారని, అసెంబ్లీ గేటు వద్ద బ్యారికేట్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కిందపడ్డారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకుని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను ఈ రోజు హైదరాబాద్ పీఐబీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సాంస్కృతిక పోటీల విజేతల బృందం 2027 జనవరి 10-12 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే జాతీయ యువజనోత్సవంలో తెలంగాణ

0: అవమానించడమని, తాత మధు వ్యాఖ్యలపై హరీష్ రావు కేటీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని, కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలిన అధికారికి మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సీపీఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలగా, పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పాత పరిష్కరించిన కేసు రికార్డుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు ప్రకటించింది. 2005 ఆగస్టు 12వ తేదీ నుంచి 2021 మార్చి 20వ తేదీ వరకు గల మొత్తం 51,898 రికార్డులను ధ్వంసం చేయనున్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షన్ 2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అరుదైన గుర్తింపు లభించింది. 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సంగారెడ్డి 8, నల్గొండ కార్పొరేషన్ 10వ స్థానంలో నిలిచాయి. 30,000 లోపు జనాభా ఉన్న వార్డుల కేటగిరీలో నల్గొండలోని 16వ వార్డు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుని 20 లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుతోటల రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ది చేసిన ఉత్పత్తులను ఉపయోగించి షెడ్డు నిర్వహణ పద్దతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేయుడులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పునర్వసు నక్షత్రం సందర్భంగా నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 365 జ్యోతులు లింగాకారంలో వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. తుది నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్ పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. షో టైం కి స్వాగతం అంటూ అప్పుడే నాకు స్వాగతం చెప్తున్నారు శ్రోతలందరూ. ఎస్, షో టైం కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైం లో ఎలా పాల్గొనాలి? ఎలా పాల్గొనాలంటే, నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా దయచేసి ఇంకేమీ పంపించొద్దు. ఈ రెండింటిని 0402-234-8852 ఈ నంబర్కు సందేశం చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంను మొదలు పెట్టేసుకుందాం. ఈరోజు కూడా ఇప్పట్లాగానే మంచి మంచి ప్రశ్నలతో నేను స్టూడియోలో సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే

0: సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైంకి స్వాగతం అంటోంది. మళ్ళీ పునఃస్వాగతం. కొన్ని సెకండ్లు టైం ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడే రేడియో ఆన్ చేసి కొంతమంది ట్యూన్ చేసి ఉంటారు కదా. మరి షో టైంలో వస్తుంది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న మన నేతన్నలకు సంబంధించింది. మొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఎన్నో చేనేత రకాలు మగ్గాలు ఉన్నాయి. చాలా చేనేతలకి జీఐ ట్యాక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, మన చాలామందికి తెలుసు ఆ విషయం. ఉదాహరణకి పోచంపల్లి, కాంచీపురం, మన గద్వాలకి, తర్వాత బెనారస్కి, ఇలాగా చాలా చేనేతలకి జీఐ ట్యాగ్స్ ఉంటాయి, అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ అన్నమాట. సుమారు 100 పైగా ఈ చేనేతలకి జీఐ ట్యాగ్స్ ఉన్నాయి, చేనేత ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, హ్యాండ్లూమ్స్ చేనేతలు అన్నిటికీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క పవర్లూమ్పై తయారయ్యే ఉత్పత్తికి కూడా జీఐ ట్యాగ్ ఉంది. అంటే చేనేత కాకుండా, హ్యాండ్లూమ్ కాకుండా పవర్లూమ్పై తయారయ్యే ఒక ఉత్పత్తికి ఈ జీఐ ట్యాగ్ ఉంది మన భారతదేశంలో. అది ఏంటి మీకు తెలిస్తే 0402324582 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అయ్యో అయ్యో అయ్యయ్యో ఏమైపోయింది మన వివిధ భారతి శ్రోతలందరికీ? ప్రశ్న జాగ్రత్తగా వినాలి కదా. అందరూ ఒకటే పంపించారు. మీకు తెలుసా, ఒకే ఒక్కరు సరైన సమాధానం పంపించారు. మళ్ళీ ప్రశ్న చెప్తాను, ఒక్కసారి వినండి. హ్యాండ్లూమ్ అంటే చేనేత కాకుండా మన దేశంలో పవర్లూమ్పై తయారైన చీరకి ఉన్న జిఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక ఉత్పత్తి ఉంది మన దేశంలో, అది ఏంటి? ఇంతకీ సరైన సమాధానం ఎవరు చెప్పారు? పానుగుండి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ బీహెచ్ఎల్ నుండి మనకు సందేశం పంపించారు. మరి మరొకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఇదే ప్రశ్నకి సరైన సమాధానం పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన నేతన్నలకి అత్యంత ఇష్టమైన ప్రశ్నగా నేను అనుకుంటాను. పవర్లూమ్పై తయారైన ఒక చీరకి జిఐ ట్యాగ్ ఉంది. ఎందుకంటే అన్నిటికీ హ్యాండ్లూమ్స్ ఉన్న వాటికి జిఐ ట్యాగ్ ఉంటుంది. మరొకసారి ప్రయత్నించి సమాధానాలు పంపించండి. ఈ పాట తర్వాత సరైన సమాధానం చెప్తాను.

ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:33. మాకు తెలియటం లేదు మేడం గారు అంటూ చాలా మంది సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, తెలియకపోయినా ఈరోజు ఒక మంచి కొత్త విషయం నేర్చుకుందాం. ఎప్పుడు అన్నీ తెలిసినవే షో టైంలో వస్తాయని కూడా అనుకోకూడదు, కానీ సరైన సమాధానాలు ఇంకో ఇద్దరు కూడా పంపించారు. ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి మనకి వారితో పాటు రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి సరైన సమాధానాలు పంపించారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటంటే మైసూర్ సిల్క్. ఎస్, మన దేశంలో తయారయ్యే పవర్లూమ్ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక్క సిల్క్ మైసూర్ సిల్క్ అన్నమాట. ఎందుకంటే అప్పట్లో మైసూర్ మహారాజా గారు మొదట్లో పట్టు నేత ఫ్యాక్టరీ కోసం 32 పవర్లూమ్ మెషిన్స్ని దిగుమతి చేశారట. అలా జిఐ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే పద్ధతిని మన భారతదేశం ప్రభుత్వం కూడా ఆమోదించిందిట. ఇంకో విషయం ఏంటంటే కేవలం కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే పవర్లూమ్స్కి మాత్రమే ఈ జిఐ ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. బాగుంది కదా, ఇలాంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలేమో. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట, మన భారతదేశంలో ఉన్న అన్ని హ్యాండ్లూమ్స్కి జిఐ ట్యాగ్స్ ఉంటాయి, కానీ పవర్లూమ్కి జిఐ ట్యాగ్ ఉండే ఒక సిల్క్ ఏదైనా ఉంది అంటే అది మైసూర్ సిల్క్ మాత్రమే. మరి షో టైంలో తర్వాత ప్రశ్న అయినా మాకు సులువుగా అడగండి అంటూ అప్పుడే చాలామంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సరే, షో టైంలో రెండవ ప్రశ్న సినిమా ప్రశ్న. ఇది కొంచెం సులువుగానే ఉంటుంది నాకు తెలిసి, మీ అందరూ కూడా మీ పేర్లు చదివే అవకాశం నాకు కలిగిస్తారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది? అంటే డబ్బింగ్ సినిమా కాదు సుమి, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా పేరేంటి? తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:40, అప్పుడే 1:45 అన్నట్టుంది కదా. మరి శ్రోతలు ఈ ప్రశ్నకు మాత్రం సూపర్ గా సమాధానం చెప్పేశారు, సెంచరీ కొట్టారని చెప్పాలి, ఎందుకంటే 100 మెసేజెస్ వచ్చాయండి. ప్రశ్న ఏంటంటే, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది అని అడిగాను. కొంతమంది కాస్త తడబడ్డారు, బట్ చాలామంది సరైన సమాధానాలు చెప్పారు. ముందు ఎవరు సరైన సమాధానాలు చెప్పారో వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత దాని ఆన్సర్ చెప్తాను. రాము బల్కంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, పాలెంపోలే యాలగడ్డ నుండి, దొర్నాల బాలాజీ వనస్థలపురం నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆర్మూర్ నుండి శిరీష, శ్రవంతి సుశీల్ చింతల నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, శ్రీనివాస్ తుకారాం గేట్ నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడన, దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్, రోజా మెర్సీ మూసపేట నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. ఎవరు? బండారు త్రిమూర్తి గుప్త గారు పెద్దపురం నుండి పంపించారు. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ వచ్చాయి, కానీ తొందరగా వచ్చిన ఆన్సర్స్ ఇవే కాబట్టి వీళ్ళ పేర్లు చదవడం జరిగింది. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా. 1995 April 28 విడుదలైన శుభ సంకల్పం కమల్ హాసన్ గారి చివరి స్ట్రైట్ తెలుగు సినిమా. ఇంకో విశేషం ఏంటంటే, కళాతపస్సు విశ్వనాథ్ గారు తొలిసారిగా నటించిన చిత్రం కూడా అదే. చాలా బాగుంటుంది సినిమా కదా. 5 నంది పురస్కారాలు, 3 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందిన చిత్రం శుభ సంకల్పం. ఇది షో టైంలో 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న వచ్చేస్తూ ఉంది. ఇది కాస్త జనరల్ ప్రశ్న, మీరందరూ హాయిగా సమాధానాలు రాయొచ్చు. మనం చిన్నప్పటి నుండి బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాం కదా. సినిమాలు అంటేనే ఇష్టం, అందులో మనకి ఇష్టమైన హీరోల సినిమాలు అంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం, ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వింటాం, గుర్తుపెట్టుకుంటాం కూడా. చిన్నతనంలో గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళం? పాటల పుస్తకాలు కనుక్కొని గుర్తుపెట్టుకునేవాళ్ళం కదా. మరి దానికి సంబంధించే ఈ ప్రశ్న, చిన్నతనంలో మీరు మొట్టమొదటిగా కొనుక్కున్న పాటల పుస్తకం గుర్తుంటే ఆ పాటల పుస్తకం ఏదో నాకు వాట్సాప్ చేయండి. 0402324085 0402324085 మీరు చిన్నతనంలో కొనుక్కున్న మొట్టమొదటి పాటల పుస్తకం ఏదో, సినిమా పాటల పుస్తకం పేరు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. మరి షో టైంలో తర్వాత నేను అడిగాను, మీరు మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం ఇంకా మీ దగ్గర ఉందా అది కూడా చెప్పండి. పాటల పుస్తకం పేరు ఏంటి అంటే ఇంతమంది శ్రోతలు స్పందించారు, నేను వీళ్ళందరి పేర్లు ఎలా చెప్పగలను, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. దయచేసి పంపించిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, మీ ఆన్సర్ అనేది కిందకు వెళ్ళిపోతుంది. మరి కర్ణాటక రాష్ట్రం చెన్న తిరుపతి నుండి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? అశ్విని రమేష్ రాస్తున్నారు, వారి శుభ సంకల్పం అని రాస్తున్నారు. వెంకటేశ్వరి రాణి ప్రగతి నగర్ నుండి రాస్తున్నారు. పెళ్లి సుందడి మేము కొనుక్కున్న మొట్టమొదటి పుస్తకం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి రాస్తున్నారు. లవకుశ సినిమా పుస్తకం, పాటల పుస్తకం నా దగ్గర ఉంది, నేను మొట్టమొదటిసారి అంటున్నారు. బాలకృష్ణ గారు నరసంపేట నుండి, అందాల రాముడు అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు అంటున్నారు. ఇక జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, లవకుశ పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. పాపం పసివాడు పుస్తకం కొనుక్కున్నాను అంటున్నారు. ఎవరు? వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇంకా రాజా సినిమా పాటల పుస్తకం నా మొట్టమొదటిది అంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపలి నుండి. ఇక ఎర్రమల్లెలు, ఎర్రమల్లెలు అనే పాటల పుస్తకం ఉండేది నా దగ్గర అంటున్నారు. ఎవరు? ఎలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య భూదాన్ పోచంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. ఘంటసాల గారు పాటల పుస్తకం కొనుక్కున్నానండి, అదే మొదటిది అంటున్నారు. సిరికొండ నుండి తాళ్ల గీత రాజలింగం మరియు వారి కుటుంబ సభ్యులు రాశారు. ఇక జగదీష్ రాస్తున్నారు, విజేత చిరంజీవి గారు నటించిన విజేత నా ఫస్ట్ పాటల పుస్తకం అంటున్నారు. కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్ రాస్తున్నారు, స్వయంవరం అంటూ. ఇక ఘరానామగుడు అంటూ రాస్తున్నారు భాస్కర్ గారు, పెడర్ నుండి మనకు సందేశం పంపించారు. ముద్దుల మామయ్య ఇదే పాటల పుస్తకం అంటున్నారు. ఎవరు? మాదాస సత్యనారాయణ గారు మనకి రాయగర్ నుండి సందేశం పంపించారు. ఇక నరసింహమూర్తి గారు ఏమంటున్నారంటే, మాతృదేవభావ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, అదే నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం అంటున్నారు. ఇక లక్ష్మీ విజయలక్ష్మి కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి రాస్తున్నారు. పూజ బందిపోటు, అవును అప్పట్లో రెండు సినిమాలు ఒకే పుస్తకంలో వచ్చేవి కదా, పూజ బందిపోటు ఈ రెండు ఉన్న పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. శుభలగ్నం పాటల పుస్తకం కొనుక్కున్నాను నేను మొట్టమొదటిసారిగా అంటున్నారు. నరేష్ రోజా ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ ముసపేట నుండి మనకు సందేశం పంపించారు. ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ ఏం రాస్తున్నారు, బాలల గేయాల పుస్తకం కొనుక్కున్నాను. అది కాదు మీరు పంపించాల్సింది, ఫస్ట్ కొనుక్కున్న పాటల పుస్తకం, సినిమా పాటల పుస్తకం ఏంటి అని అడిగాను. ఇంకా మునుగాల బ్రదర్స్ ఎవరు రాస్తున్నారంటే ఆరాధన, నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్న ఆరాధన. మరి చిరంజీవి గారిదా, ఎన్టీ రామారావు గారిదా, అకినే నాగేశ్వరరావు గారిదా, అది కూడా రాయాలి కదా. మరి నా జ్ఞాపకం తలంబ్రాలు సినిమా పుస్తకం, ఈ పాటల పుస్తకం నా దగ్గర ఉంది, అది చాలా ఇష్టం అంటున్నారు. ఆర్మూర్ నుండి రాధా గారు మనకు సందేశం పంపించారు. లవకుశ సినిమాకి మా గురువుగారు తీసుకెళ్లారు, అక్కడ సినిమా థియేటర్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ పాటల పుస్తకం కొనిచ్చారు, ఇదే నా మొదటిది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి రాస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ పరమానందే శిష్యులు కదా పాటల పుస్తకం నాకు మొట్టమొదటిది అంటున్నారు. సుచిత్ర నుండి మనకి సుభాషిణి గారు రాశారు, జగదేగ వీరుడు అతిలోక సుందరి. ఎస్, మా చిన్ననాటి జ్ఞాపకాలు కదా. బైదవే నా దగ్గర కూడా నా మొట్టమొదటి పాటల పుస్తకం నేను కొనుక్కున్నది దాచుకున్న డబ్బులతో. జగదేగ వీరుడు అతిలోక సుందరి ఒకవైపు, కొదమసింహం ఇంకోవైపు ఉండేది, అది నా దగ్గర ఇప్పటికీ కూడా ఉంది, నా చిన్ననాటి జ్ఞాపకం అది. ఇక కల్వకుర్తి నాగర్కర్నూలు నుండి మనకి నేదూరు కళ్యాణాచారి గారు రాస్తున్నారు, ముద్దుల మామయ్య పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. ఇక చిన్నతనంలో ప్రేమాభిషేక మా మొట్టమొదటిది అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వందే మాత్రం పుస్తకం నా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు. ఆడప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి సందేశం పంపించారు. మాయా బజార్ అంటూ మనకి శ్రీపతి బాబు గారు సందేశం పంపించారు బెంగళూరు నుండి. ఎస్, మరి బాగున్నారా? మేము చిన్నప్పుడు కొనుక్కున్న పాటల పుస్తకం దేవి సినిమా అట, దేవి సినిమా పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు. ఎవరు? ఎవరో పేరు రాయలేదు, అజ్ఞాత శ్రోత. పండంటి కాపురం పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు గోధుమకుంట నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. భవాని వెంకట్ గారు రాస్తున్నారు, అల్లూరి సీతారామరాజు పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టంగా ఉండేది అంటున్నారు. ఎస్, అల్లూరి సీతారామరాజు గారు అంటే పాటలన్నీ బాగుంటాయి. ఇక కనకరావు గారు పెడ నుండి రాస్తున్నారు, పెళ్లి సందడి పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. మరి అప్పలరాజు గారు పెడ నుండి ఏం రాస్తున్నారు, చిరంజీవి నటించిన గూండా సినిమా పాటల పుస్తకం మేము మొట్టమొదటిసారిగా కొనుక్కున్నామంటున్నారు. పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి భక్త దుకారం అంటున్నారు.

0: అంటున్నారు. ఇక లవకుశ పాటల పుస్తకం 50 పాటలు పద్యాలతో నిండి ఉండేది అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. మరి కృష్ణన్ రాజు గారు నటించిన రంగూన్ రౌడీ పాటల పుస్తకం మొదటిసారి కొనుక్కున్నాను నా చిన్నతనంలో అంటున్నారు ఎవరు, భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్ గుర్తి నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఎప్పుడూ పాత రోజులు బాగుంటాయి, ఆ రోజులు మళ్ళీ రావు కదా. అందుకనే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతో మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోకి వెళితే ఎంత బాగుంటుంది కదా. మరి ఇంకొంతమంది శ్రోతలు కూడా మనకు సందేశం పంపించారు. ఏకవీర నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు. నాగభూషణ్ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి, తెలుగు వాచకం అంటున్నారు గద్వాల జిల్లా నుండి. సినిమా పుస్తకం అడిగాను కదండి. ప్రదీప్ కుమార్ గారు, మహేష్ గారు సందేశం పంపించారు. నవరాత్రి సీనియర్ ఏఎన్ఆర్ గారు నటించింది అంటున్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. తెల్లా పెళ్ళమ్మ ఇది నా మొదటి పుస్తకం అంటున్నారు. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి బొబ్బిలిపులి సినిమా పాటల పుస్తకం అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనిక బాలు వినయ్. ఇక నా చిన్నతనంలో మహారాజు సినిమా పాటల పుస్తకం ఉండేది, ఆ పాటలు బాగుండేవి అంటున్నారు. పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్ గారు పంపించారు. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ్ గారు పంపించారు. పెదరాయుడు సినిమా పాటల పుస్తకం కొనుక్కున్నాను నా స్కూల్ టైంలో అంటున్నారు, బాగుంది. నార్కెట్పల్లి మండలం నెమ్మార్ నుండి పున్నా వెంకటేశం హేమలత ఏం రాస్తున్నారు, కలియుగ పాండవులు సినిమా ఖైదీ ఈ రెండు కలిపి ఉన్న పుస్తకం ఉండేది, అదే ఫస్ట్ నేను కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, అవును అప్పట్లో రెండు సినిమాలు కలిపి ఒకటి ఉండేది. దసరా బుల్లోడ్ సినిమా పాటల పుస్తకం నా మొదటిది అంటున్నారు. జరిపోతులు బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి. ఇక భక్త ప్రహ్లాద పాటల పుస్తకం మొదటిది అంటున్నారు. పాలెం పోలే గారు ఆలగడ నంద్యాల నుండి. ఇక చాణక్య చంద్రగుప్త పాటల పుస్తకం అప్పట్లో నా దగ్గర ఉండేది అంటున్నారు. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య. సంగీత శ్రవణ్ కుమార్ ఏం రాస్తున్నారు, స్టేట్ రౌడీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, అది ఉండేది అంటున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ గారికి వరంగల్ దయానంద్ కాలనీ నుండి రాస్తున్నారు, దానవీర సూరకన్న పాటలు పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి పండంటి కాపురం రంగురంగుల యాక్టర్ ఫోటోతో ఉండేది అంటున్నారు ధనరాజ్ సునీత ఓల్డ్ శివగంగా నగర్ నుండి. ప్రేమ ఖైదీ నా మొదటి పుస్తకం అంటున్నారు. క్యాదరి వీరేష్ రాజౌళి మండలం నుండి. దసరా బుల్లోడ్ అంటున్నారు. జుబ్లక్ నుండి చక్రపాణి చందన. ఇంకా ప్రేమ పావురాలు నేను మొట్టమొదటి కొన్న పుస్తకం అంటున్నారు దోనాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. మంగమ్మ గారు మనవడు అంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. ఇంకా తల్లా పెళ్ళమ్మ మొట్టమొదటిసారి కొనుక్కున్నాను అంటున్నారు శ్రీహరి గారు వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా తాతమ్మ కళ అంటున్నారు, ఎవరు రాశారంటే దోర్నాల సుదర్శన్ గారు రాశారు అంకుశాపురం నుండి. చాలా పాటల పుస్తకాలు ఉండే మొట్టమొదటిసారికి అది కొనుక్కున్నాను. ఇక కొండపల్లి రాజా అంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి. ఇంకా చాలామంది శ్రీరామ్ హనుమానులు రాశారు, అల్లూరు సీతారామరాజు అంటున్నారు. ఇంకా చాలామంది రాశారు, ఇంకా చదవడం కొంచెం కష్టమే, రాసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. నోము పాటల పుస్తకం అంటున్నారు ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి. ఇంకా ఎవరు రాశారంటే అంతే, ఇంకా బిజిలీ వెంకటేష్ గారు రాశారు. ఏంటి రాశారు, ఖైదీ బాబాయ్ నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు. ఇది ఇవాళ షో టైం. ఇంకా చాలామంది శ్రోతలు రాస్తున్నారు, రాస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తోంది మీ రేడియో నిస్తం పత్ని. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi lays foundation stone, inaugurates and dedicates to the nation development projects worth 35,000 crore rupees in Gujarat. Says India has emerged as a global manufacturing hub, producing its own advanced train and metro coaches. Prime Minister Modi to inaugurate and address the Global FinTech Fest, GFF 2026, in Mumbai this evening. Bombay High Court refuses to quash summons issued to Congress MP Rahul Gandhi in 2019 defamation case over his remarks against Prime Minister Narendra Modi. IMD forecasts heavy rainfall over Bihar, eastern Uttar Pradesh, Odisha, West Bengal and northeastern parts of the country today. And India wins 2 gold and 1 silver at the 2026 World Para Archery Series in Ahmedabad today. Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stone for various development initiatives worth over 35,000 crore rupees in Vadodara in Gujarat. The Prime Minister dedicated to the nation 3 key sections of the Western Dedicated Freight Corridor, marking the full completion and operationalization of the freight corridor network. PM Modi also flagged off freight train services from New Sanand, New Makarpura, New Umargam and New JNPT along with a new passenger train service between Tanda Road and Vadodara connecting remote tribal regions of Alirajpur to the national rail grid. Addressing the huge gathering, the Prime Minister emphasized that India has emerged as a global manufacturing hub, now producing its own advanced train and metro coaches. Prime Minister Modi highlighted the rapid transformation of India's transport and logistics sector, calling the completion of over 2,800 kilometers of dedicated freight corridors a historic achievement for the 21st century India and a testament to the nation's changing work culture.
2: आज 2,800 किलोमीटर से अधिक का डेडिकेटेड फ्रेट कॉरिडोर प्रोजेक्ट पूरा हो गया। ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है। ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है।
1: The Prime Minister pointed out that although the project was initially conceived in 2006, it suffered from years of inaction. Contrastingly, the accelerated execution over the past decade has completely transformed the national logistics ecosystem. Today, the freight corridor serves as a lifeline for the rapidly developing India.
2: आज ईस्टर्न और वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर देश के व्यापार कारोबार का मुख्य आधार बन रहा है। डेडिकेटेड फ्रेट कॉरिडोर तेजी से विकसित होते भारत की जीवन रेखा है। इसने भारत के ट्रांसपोर्टेशन सेक्टर का कायाकल्प कर दिया है।
1: Emphasizing the operational impact, the Prime Minister noted that separating freight traffic from passenger lines has drastically improved efficiency. He underlined that this massive reduction in travel time is driving substantial fuel savings, lowering environmental impact, and establishing a faster, cleaner supply chain for the entire nation.
2: इस वर्ष लाल किले से मैंने विकसित भारत के लिए संकल्प की सप्तधारा का आह्वान किया है। इस सप्तधारा में एक धारा गति शक्ति की भी है। विकसित भारत के लिए हमें ऐसी कनेक्टिविटी चाहिए जो सुगम भी हो और जमाने के हिसाब से जरा तेज भी हो।
1: During the program, Mr. Modi also laid the foundation stone for three railway expansion projects worth over 9,700 crore rupees. In Mumbai, Prime Minister Narendra Modi will inaugurate Global FinTech Fest, GFF 2026, one of the world's largest and most influential annual FinTech conferences. The four-day fest will conclude on the 11th of September. More from our correspondent.
3: The 7th edition of the Global FinTech Fest is beginning in Mumbai today. Since 2020, the GFF has emerged as an international thought leadership platform bringing together policymakers, regulators, central banks, financial institutions, fintechs, technology companies, investors, academia and other global stakeholders to deliberate on shaping the future of finance. The theme of GFF 2026 is Potential to Impact, Engaging AI, Tokenization, Quantum, Trusted, Connected Global Systems for Inclusive Finance. This year, discussion will focus on how agentic AI, programmable finance, quantum technologies and other critical emerging technologies can create trusted, inclusive and measurable outcomes for citizens, enterprises and economies globally. Prarthana, Akashvani News, Mumbai.
1: The government has approved strategic investment plans with an aggregate project outlay of over 735 crore rupees for ITI clusters in Rajasthan, Uttar Pradesh and Telangana. It includes 241 crore rupee investment plan for Rajasthan, over 240 crore rupees for Uttar Pradesh and 254 crore rupees investment plan for Telangana. It was approved during the 5th National Steering Committee NSC meeting of the Pradhan Mantri Skilling and Employability Transformation through upgraded ITIs PM Setu. The meeting was held yesterday under the chairpersonship of Secretary Ministry of Skill Development and Entrepreneurship, Devashree Mukherjee. The ministry, in a statement, said these approvals take the total sanctioned investment under PM Setu to 2,171 crore rupees across nine ITI clusters. This is Akashvani giving you the news.
4: For news and updates anytime, anywhere, follow us on X at AIR News Alerts and on Facebook at All India Radio News.
1: Welcome back to the Midday News. The Bombay High Court today refused to quash summons issued to Congress MP Rahul Gandhi in a 2019 defamation case over his remarks against Prime Minister Narendra Modi. A single bench of Justice N.R. Borkar dismissed Gandhi's petition challenging a magistrate court order that initiated proceedings against him. The High Court, however, continued its 2021 direction to defer the hearing before the magistrate for 6 weeks, allowing Gandhi to approach the Supreme Court. The case stems from a defamation complaint over Gandhi's 2018 remarks on the Rafal deal. His lawyers called the complaint frivolous, but the High Court found no illegality in the magistrate's order and declined to interfere. The Delhi High Court today refused to grant an urgent hearing on a PIL seeking hostel facilities in all colleges under the Delhi University. The court asked whether such a direction could be issued in the interim and said the petition should be filed for auto listing tomorrow. The plea was mentioned following the PG building collapse in Satyaniketan near Delhi University's South Campus, which killed 7 people. A bench headed by Chief Justice Devendra Kumar Upadhyay said such a direction could not be issued at the interim stage, noting that it had already heard another PIL on the issue yesterday. Prime Minister Narendra Modi, Vice President C.P. Radhakrishnan, Defence Minister Rajnath Singh and Home Minister Amit Shah today paid tribute to renowned singer and former member of the Assam Legislative Assembly Bharat Ratna Dr. Bhupen Hazarika on his 100th birth anniversary. In a social media post, Mr. Modi said Dr. Hazarika's voice carried the soul of Assam and the spirit of the Northeast to the entire nation. In a social media post, Mr. Radhakrishnan said, through his soulful music and powerful words, Dr. Hazarika captured the spirit of Assam, the Northeast, and the wider human experience. The BJP has accused the AAP-led Punjab government of not taking concrete action to control and eradicate drug menace in the state. Addressing a press conference in New Delhi, BJP spokesperson Gaurav Bhatia alleged that the drug nexus is flourishing under the watch of Punjab Chief Minister Bhagwant Mann, and yet no action has been taken to curb it, and also against the drug mafias. Mr. Bhatia also referred to the incident at Sangrur district when a resident requested the Punjab Minister Harpal Singh Chima to take action against drug abuse, but he was allegedly threatened by some AAP leaders and asked to apologize to the minister, and later he committed suicide. Canada's retaliatory tariffs on $28 billion Canadian dollars worth of U.S. goods took effect today, with duties of up to 50%. The tariffs target products including steel, furniture and clothing, while fresh fish and lobster were removed following pressure from Canada's seafood industry. The move comes after trade talks between Canada and the United States collapsed last month, with no sign yet of negotiations resuming. UN human rights experts have expressed grave concern over the alleged enforced disappearance and extrajudicial killing of Baloch resident Imran Ali in Pakistan's Balochistan province. The experts have urged Pakistan to conduct a prompt, thorough, independent and impartial investigation into his detention and death. Today is International Literacy Day. The day is celebrated on the 8th of September every year to remind everyone of the importance of literacy for individuals, communities and societies. This year, the theme for International Literacy Day is Literacy for People, the Planet and Prosperity. We have a report.
5: Proclaimed by UNESCO in 1966 during the 14th session of its General Conference, International Literacy Day provides an opportunity to review progress, deepen understanding of persistent and emerging challenges, and shape future literacy agendas in a rapidly changing world. To mark the International Literacy Day 2026, UNESCO, in collaboration with the Government of Mexico, is organizing a global celebration on Literacy for People, the Planet, and Prosperity in Mexico. The event will also feature the presentation of the UNESCO International Literacy Prizes. The main objectives of the global conference include to take stock of

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 15 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ప్రతిరోజు ఎందరో మహిళా మణులు శక్తి గాథలు, వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం శక్తిశీలిలో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతోంది పద్మిని అని వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. వారి గురించి చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్పాల్సిందే. దట్టమైన అడవి, చుట్టూ బోలెడన్ని క్రూర జంతువులు, భయం. ఏ హాస్పిటల్ లేని ఒక మారుమూల గోడ.

గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గురించి. వారే ఈనాటి మన శక్తిశీలి. 2026 సంవత్సరంలో నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న శ్రీమతి గీతా కర్మాకర్, వారి విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విరాట పర్వం చిత్రానికి దివ్యా మాల్లిక సురేష్ పొప్పిలి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ పొప్పిలి, రచన చంద్రబోస్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21 దాటి 32 సెకండ్లు. మరి ఇంతకీ ఎవరు ఈ గీతా కర్మాకర్? ఏంటి వారి ఇన్స్పైరింగ్ జర్నీ? ఎందుకు ఈరోజు మనం శక్తిశీల వారి గురించి మాట్లాడుకుంటున్నామో చెప్తానన్నాను కదా. నిరుపేద కుటుంబంలో పుట్టిన గీతా గారికి కేవలం 7వ తరగతిలో ఉన్నప్పుడే వారి తండ్రి స్వర్గస్థులయ్యారు. పెంచే స్తోమత లేక తల్లి స్నేహితురాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంట్లో తినడానికి తిండి కాదు కదా, వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండేవి కాబట్ట గీతా గారికి. ఇళ్లలో ఆవు పేడతో పిడకలు చేస్తూ పాలు అమ్ముకుంటూ చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? నర్సింగ్ చదువు చదువుకున్నారు.

కాలేజీకి వెళ్లే రోజుల్లో కొత్త చెప్పులు కొనుక్కునే స్తోమత లేక పాత చెప్పులకే నైలాన్ దారాల్ని చేత్తో కుట్టుకొని వేసుకొని నడిచేవాట. ఆ చెప్పులేమో కిరికిరమని శబ్దం ఇస్తుంటే వారి తోటి స్నేహితురాళ్ళందరూ చూసి నవ్వేవాట. కానీ ఆ అవమానాన్ని కూడా ఆవిడ ఒక సవాల్గా తీసుకుని నర్సింగ్ ట్రైనింగ్ని మొత్తం కాలేజ్ అంతటికీ ఫస్ట్గా నిలిచి పూర్తి చేశారు. అలా 1983 నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయ్యాక వారి మొదటి పోస్టింగ్ వచ్చింది. ఇంతకీ ఎక్కడ ఆవిడ మొదటి పోస్టింగ్ వచ్చింది, ఏంటి ఆవిడ ఎదుర్కొన్న సవాళ్లు చెప్తాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తొలి ప్రేమ చిత్రానికి శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్, రచన శ్రీమణి. శక్తిశీలి వింటున్నారు. స్టూడియోలో సమయం 2:27 దాటి 42 సెకండ్లు. మరి 1983 నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయ్యాక మొట్టమొదటి పోస్టింగ్ పూర్తిగా అడవుల్లో ఇచ్చేశారు వారికి. బెల్లకోబా గ్రామీణ ఆసుపత్రిలో లభించింది వారి మొట్టమొదటి పోస్టింగ్ గీతా గారికి. కొద్ది రోజులకే ఆమెను అస్సాం పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న జల్పాయిగురి డంగు జహార్ టీ తోటల ప్రాంతానికి బదిలీ చేసేశారు. ఎందుకంటే అసలు అక్కడ ఎటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు, ఎటువంటి రవాణా సౌకర్యం లేదు, ఏమీ లేదు. చుట్టూ ఇందాక చెప్పాను కదా, చుట్టూ టీ తోటలు, మనుషులు అంతే. మరి అలాంటి చోటుకేమో వీరినేమో ట్రాన్స్ఫర్ చేసేసారు. ప్రధానంగా అడవి ప్రాంతమైన ఆ టీ ఎస్టేట్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చాలా తక్కువ ఉండేవి. చెప్పుకున్నట్టు ఆరోగ్య కేంద్రం లేదు, కనీసం కూర్చోవడానికి ఒక గది కూడా లేదు. గది ఏంటి, ఒక బల్ల, ఒక కుర్చీ కూడా లేదుట. మొదటి 2 సంవత్సరాలు గీతగారు ఏం చేశారంటే ఒక కుర్చీ, ఒక బల్ల తప్ప మరేమీ లేకుండా లోకల్గా జరిగే సంతలు ఉంటాయి కట, బజార్లు చేసుకుంటూ ఉంటారు. ఆ సంతలో 6 బయటే కూర్చొని కుర్చీ, ఒక చిన్న బల్లని సంపాదించుకొని వైద్యం చేశారట. అప్పుడు అక్కడ ఆవిడకి సమస్యలు గుర్తించారు. చాలా ప్రసవాలు ఇంట్లోనే జరిగేవి, పుట్టిన పిల్లలు చనిపోతూ ఉండేవారు. కాన్పైన గర్భిణీ స్త్రీలు కూడా చాలామంది ఇళ్లలోనే చనిపోతూ ఉండేవారు. అనేక కుటుంబాల్లో జ్వరాలు, క్షయవ్యాధి, ఎందుకంటే తినడానికి తిండి కూడా లేదు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య కేంద్రం లేకపోవడం వల్ల ఎక్కువగా వాళ్ళు పసరా నాటు వైద్యాల వైపు ఎక్కువ చూసేవారట. ఇలా కాదు, నేను ఏదైనా చెయ్యాలి అని నడుం కట్టారు గీతగారు. మరి ఏం చేశారు, ఎందుకు దేశం గర్వించదగ్గ బెస్ట్ నర్స్గా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకున్నారు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సమ్మోహనం చిత్రానికి హరిచరణ్ కీర్తన ఆలపించిన పాట విన్నారు. సంగీతం వివేక్ సాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి వాటి అక్కడున్న పరిస్థితులన్నింటినీ చూసి నడుం బిగించారు గీత గారు. ఏం చేశారో చెప్తానన్నాను. ప్రతిరోజు గీత గారు 12 నుండి 14 కిలోమీటర్ల దూరం సైకిల్ పైన ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న గూడెల్లో ఇళ్ళన్నింటినీ సందర్శిస్తూ వైద్యం అందించేవారట. వారికి తోచిన వైద్యం నర్స్ స్థాయిలో అన్నమాట. ఇంకా ఇవన్నీ చేస్తుంటే వారికి అనిపించింది అతిపెద్ద సవాల్ ఏంటంటే, ఆ గూడెల్లో చాలామంది యువతులు, ఇంట్లోనే సాంప్రదాయ ప్రసవ సహాయకులు, వారి సహాయంతోనే ప్రసవాలు చేసుకునేవారు. ఇంట్లో జరిగే ప్రసవాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉండేది అని గీతగారు వివరించినా సరే వారు వినేవారు కాదట. ముఖ్యంగా పరిశుభ్రత పాటించకుండా పాత అపరిశుభ్రమైన బట్టలను కట్టుగా ఉపయోగించారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, బిడ్డ పుట్టాక బొడ్డుతాడును కొడవలితో లేదా పదునైన వెదురు ముక్కతో కత్తిరించేవారట. భయం వేస్తుంది కదా వింటుంటేనే. మరి అలాంటి పరిస్థితుల నుండి ఆ కుటుంబాల్లో ఉన్న యువతుల భయాల్ని ఎలా పోగొట్టారో తెలుసా? వాళ్ళకి అవగాహన కల్పించారు. వాళ్ళని ఒప్పించడానికి గీతగారు ఏం చేశారంటే, గర్భిణీ తల్లుల దగ్గరికి వెళ్ళి తన సొంత ముక్కు నోరును మూసుకొని ఊపిరి బిగపట్టి చూపించేవారట. ఎంతవరకు అంటే, మొహం నీలం రంగులోకి మారిపోయేంత వరకు ఊపిరి ఆపేసి. చూసారా, హాస్పిటల్కి రాకపోతే కడుపులో బిడ్డకు లోపలి ఇలాగే ఊపిరి ఆడకుండా చనిపోతుంది. నొప్పులు సరిగా పడకుండా హాస్పిటల్లో ప్రసవం అవ్వకపోతే అని కళ్ళకు కట్టినట్టు చూపించేవారట గీతగారు. ఆ ప్రేమ, ఆ తపన, ఆ దయా చూసి ఆ గూడెల్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళందరూ చెలించిపోయారు. అందుకే వాళ్ళందరూ, ఆవిడ నర్స్ కాదు, మా అక్క దీదీమణి, మా అమ్మ సాక్షాత్తు అమ్మలా చూసుకుంటుంది అని ఎంతో ప్రేమగా చూసుకునేవారట గీతా గారిని. మరి అలాంటి పరిస్థితుల నుండి, ఎలాంటి పరిస్థితులు అంటే ఇంట్లోనే ప్రసవం అయ్యే పరిస్థితుల నుండి 2014 నాటికి అసలు ఆ ప్రాంతంలో ఇంటి వద్ద ప్రసవాలు దాదాపు ఆగిపోయట. అందరూ హాస్పిటల్కి వెళ్ళి సుఖ ప్రసవం అయ్యేవారట. మరిన్ని విషయాలున్నాయి. వింటుంటేనే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది కదా. మరి ఆవిడ దేశంలోనే ఉత్తమ నర్స్గా అవార్డు తీసుకున్నారంటే ఇలాంటి విషయాలు చేపట్టే కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దృశ్యం సినిమాకి కార్తీక్ ఆల్పించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం శరత్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:41 దాటి 16 సెకండ్లు. ఇందాకల పాటలో విన్నట్టు ప్రతిరోజు పండగ రోజే అని అక్కడ గూడెం వాళ్లు, గీతా గారు, వారి కుటుంబం అంతా మురిసిపోతున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనుకోకుండా ఘోరమైన ప్రమాదం. ఆమె కాళ్లకు తీవ్రమైన గాయాలై 40% శారీరక వైకల్యం ఏర్పడింది గీతా గారికి. 2008 ఒక స్కూటర్ ప్రమాదానికి గురయ్యారు. కాలికి తీవ్రమైన గాయమైంది. ఆపరేషన్ చేసి సరిచేసినా సరే ఇన్ఫెక్షన్ సోకి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందిట. అలా 2008 నుండి 2015 మధ్యకాలంలో దాదాపు 9 సార్లు ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు చేయించుకున్నారట గీత. ఇక గాయాల వల్ల వారికి 40% అంగవైకల్యం ఏర్పడింది, శారీరక వైకల్యం. నువ్వు ఇంకా ఫీల్డ్ వర్క్కి పనికిరావు, నువ్వు హాస్పిటల్లోనే ఉండు, ఇక్కడే వైద్యం చేయన్నారట తోటి స్నేహితులందరూ. ఆమె నవ్వుతూ ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చేశారట. ఆమె శారీరక వైకల్యాన్ని కూడా నవ్వుతూనే అంగీకరించారు. తన పనికి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. మరి తర్వాత ఏం చేశారు చెప్తాను.

గాయం చిత్రానికి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం శ్రీ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గీత కర్మాకర్ గారు కూడా అలుపు లేకుండా నిర్విరామంగా తన సేవని కొనసాగించారు. ఎలాగంటే, మరి సైకిల్ తొక్కే అవకాశం లేదు, కానీ సైకిల్ తొక్కడం సాధ్యం కాలేదు, దానికి బదులుగా గర్భిణీ స్త్రీలకు సేవలు అందించడానికి రోజు 200 రూపాయలు చెల్లించి ఒక సైకిల్ రిక్షాని అద్దెకు తీసుకున్నారట. ఆమె వైద్యం అందకుండా ఎవ్వరూ లేరు. అందుకే అందరూ ఆవిడ్ని అక్కగా అమ్మగా ఆదరించారు. ఎందరికో వైద్యమే కాదు, సొంత డబ్బులతో బట్టలు కొనిచ్చారు, అన్నం పెట్టారు, పిల్లలకి వ్యాక్సిన్స్ వేసి 100% పోలియో రహిత ప్రాంతంగా మార్చారు. అందుకే కొంతమంది అక్కడున్న ప్రజలు వారిని, గీతా కర్మాకర్ గారిని, పోలియో దీదీ అని కూడా పిలుస్తారు ఎంతో ఆత్మీయంగా. అలా 1983 మొదలుపెట్టి 2001 వరకు 4 ఆరోగ్య కేంద్రాలను అక్కును చేర్చుకున్నారు. ప్రజలందరూ నావారనుకున్నారు గీత గారు. ఉత్తర పశ్చిమ బెంగాల్లో అత్యంత వెనుకబడిన పల్లెల్లో 4 దశాబ్దాలకు పైగా ఎందరికీ, మొత్తం అక్కడున్న వారందరికీ ఎంతో నిస్వార్థమైన సేవను చేశారు గీతా కర్మాకర్.

పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం 12 మే 2026 ప్రజారోగ్యానికి విశేష సేవలు అందించినందుకు భారత రాష్ట్రపతి భవన్లో జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అందుకున్నారు గీత గారు. కానీ విచారకరమైనది ఏంటంటే, అదే సమయంలో వారి తల్లిని కోల్పోయారు గీత. అంతటి బాధలోనూ ఆమె ధైర్యం కోల్పోకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడ ప్రసంగిస్తూ ఒక్క మాట అన్నారు గీత గారు, ఈ అవార్డు నాది కాదు, బెంగాల్లో పనిచేసే ప్రతి ఆశా వర్కర్ది, ప్రతి నర్సుది అని ప్రకటించారు. ఎంతటి నిగర్వి! సాధించాలనుకునే సంకల్పం ముఖ్యం. మనం చేసే ఏ చిన్న పనైనా సమాజానికి ఉపయోగపడేలా చేద్దాం అని చెప్పే స్ఫూర్తివంతమైన ప్రయాణం గీతా కర్మాకర్ గారిది. ఇది ఇవాళ్టి శక్తిశీలి సైకిల్ నర్స్, జాతీయ ఉత్తమ నర్స్ అయిన గీతా కర్మాకర్ గారిది.

103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. అందరికీ శుభ సాయంకాలం.

ముందుగా మన ఈ సాయంకాల ప్రసారాన్ని అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంతో ప్రారంభిద్దాం.

కార్యక్రమంలో ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, వీరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి లాస్య సాత్విక, శ్రీరామ్ హనుమల్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, మరి వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాట.

చూసావా కుప్పలూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెత్తుకుని బతికే నీకు శిష్యుడు కట్టాలరా? అని ఫళ ఫళ సంకెళ్ళు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు వినండి, తేనె మనసులు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుకుంటున్న శ్రోతలు వీరు హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. మరి వీరందరూ జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు విందాం ఘరానా మొగుడు చిత్రం నుంచి పాటను. కోరుతున్న శ్రోతలు, వీరు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత అక్షర సహస్ర, చంద్రకళ లలిత, రాజేశ్వర్, శ్రీహర్షిణి, శ్యామల భారతి, ఆనంద్, సరోజుని, శ్రేణిక, కిషోర్, హరిప్రియ, నర్సయ్య, నరేందర్, ఆనంద్, మరి వీరందరి కోసం ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఈ కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.

ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ అనే ఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. ఇప్పుడు గమనిక విందాం. ఈ నెల 9వ తేదీ అంటే రేపు బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

0: శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంకీర్తన చిత్రం నుంచి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనే రవి, అరుణ విజయ్ కుమార్, కీర్తన నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరి వీరందరి కోసం ఈ పాట.
1: సరిగమలీ

0: చూసి నిజంగా
1: నిజంగా మీరు వింటున్న ఈ పాటతో ఈ పూట అభిరుచి కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

లలిత గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యార్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం లలిత సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: శ్రుతులు మీరింతవరకు ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరో లలిత గీతాన్ని విందాం.

0: లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే

0: విదాసము.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
4: ముఖాన్ మొటిమల
5: ప్రకటనలు విన్నారు. లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో. సినీ గీతాలు వింటారు, ముందుగా విందాం అల్లరి పిల్ల చిత్రం నుంచి ఈ పాటను.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక విరామం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఓ గమనిక, ఈ నెల 9వ తేదీ అంటే రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 9వ తేదీ అంటే రేపు బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశవాణి నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: सर फिरोजी। प्रधानमंत्री नरेंद्र मोदी नई दिल्ली में 12 और 13 सितंबर को होने वाली ब्रिक्स बैठक के दौरान कई देशों के नेताओं के साथ द्विपक्षीय बैठकें करेंगे। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में बताया कि इन बैठकों के दौरान रूस यूक्रेन संघर्ष सहित कई मुद्दों पर चर्चा होगी। श्री जायसवाल ने कहा कि भारत यूक्रेन और रूस दोनों के संपर्क में है और संघर्षों को रोकने में मददगार सुझावों और विचारों पर काम कर रहा है। उन्होंने कहा कि भारत युद्ध समाप्त करने में किसी भी तरह मदद कर सकता है तो वो इसके लिए तैयार है। उन्होंने बताया कि भारत चीन सीमा मुद्दे पर लगातार संवाद कर रहे हैं। दोनों देशों के बीच वरिष्ठ सैन्य कमांडर स्तर की बैठक अरुणाचल प्रदेश के वाचा और चीन के दमाई में हुई है।
1: अगस्त 2025 और अगस्त 2026 में भारत और चीन के विशेष प्रतिनिधियों के बीच बनी सहमति और उसके बाद मई और अगस्त 2026 में जो मीटिंग हुई थी बीजिंग में और दिल्ली में WMCC की बैठकों में, उस चर्चाओं पर आधारित वरिष्ठ सैन्य कमांडर स्तर की पहली फ्लैग मीटिंग 6 सितंबर 2026 को अरुणाचल प्रदेश के वाचा में और 7 सितंबर 2026 चीन की तरफ दमाई में आयोजित की गई।
0: ब्रिक्स शिखर सम्मेलन के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन द्विपक्षीय वार्ता करेंगे। रूस के प्रवक्ता दिमित्री पेस्कोव ने कहा कि दोनों नेता आपसी हित के मुद्दों पर चर्चा करेंगे। श्री पेस्कोव ने कहा कि रूस भारत को वैश्विक बहुमत में एक महत्वपूर्ण देश मानता है। उन्होंने कहा कि ब्रिक्स सम्मेलन के दौरान AI एक प्रमुख मुद्दा रहेगा। इस बीच ब्रिक्स शिखर सम्मेलन की तैयारियों के लिए आज शाम 7:45 से रात 10 बजे तक मोटर कारकेट का पूर्वाभ्यास किया जाएगा। इस दौरान भारत मंडपम और आसपास के क्षेत्रों में लगभग 35 से अधिक सड़कों पर यातायात नियंत्रित किया जाएगा और 22 स्थानों पर मार्ग परिवर्तित किए जाएंगे। प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात के वडोदरा में 35,000 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया। श्री मोदी ने पश्चिमी क्षेत्र के लिए विशेष माल ढुलाई गलियारे के 3 प्रमुख खंडों को राष्ट्र को समर्पित किया। इसके साथ ही माल ढुलाई गलियारे के संचालन का मार्ग प्रशस्त हो गया है। श्री मोदी ने कहा कि ये गलियारा विकसित भारत की जीवन रेखा है।
2: आज ईस्टर्न और वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर देश के व्यापार कारोबार का मुख्य आधार बन रहा है। डेडिकेटेड फ्रेट कॉरिडोर तेजी से विकसित होते भारत की जीवन रेखा है। इसने भारत के ट्रांसपोर्टेशन सेक्टर का कायाकल्प कर दिया है।
0: राष्ट्रपति द्रौपदी मुर्मू 22 सितंबर को गुजरात के एकता नगर में 72वां राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान करेंगी। आर्टिकल 370 को सर्वश्रेष्ठ फीचर फिल्म का पुरस्कार दिया जाएगा। फिल्म ब्रह्मयुगम के लिए अभिनेता ममूटी और चंदू चैंपियन के लिए कार्तिक आर्यन को सर्वश्रेष्ठ मुख्य अभिनेता का पुरस्कार दिया जाएगा। यामी गौतम को आर्टिकल 370 के लिए सर्वश्रेष्ठ मुख्य अभिनेत्री का पुरस्कार दिया जाएगा। रक्षा मंत्री राजनाथ सिंह आज 3 दिन की श्रीलंका यात्रा पर कोलंबो पहुंचे। इस यात्रा का उद्देश्य दोनों देशों के बीच रक्षा और समुद्री सहयोग को और मजबूत करना है। इस दौरान रक्षा मंत्री रक्षा और समुद्री सहयोग साझेदारी को मजबूत करने सहित कई मुद्दों पर बातचीत करेंगे। वे कोलंबो में भारतीय समुदाय से भी मुलाकात करेंगे। ब्रिटेन ने भारत की कार्बन क्रेडिट ट्रेडिंग योजना को मान्यता दे दी है। भारतीय निर्यातकों के लिए ये बड़ी राहत ब्रिटेन ने कार्बन सीमा समायोजन व्यवस्था के अंतर्गत दी है। अब ब्रिटेन में कार्बन टैक्स के दायरे में आने वाले भारतीय उत्पादों पर भारत में पहले से चुकाए गए कार्बन मूल्य के आधार पर राहत मिल सकती है। इससे भारतीय निर्यातकों को एक ही कार्बन उत्सर्जन के लिए 2 बार शुल्क चुकाने से राहत मिलेगी। बम्बई शेयर बाजार का सेंसेक्स आज 555 अंक गिरकर 75,578 पर बंद हुआ। वहीं निफ्टी 144 अंक की गिरावट के साथ 23,635 पर दर्ज हुआ। अहमदाबाद में विश्व पैरा तीरंदाजी श्रृंखला के तीसरे चरण में आज भारत ने 2 स्वर्ण 2 रजत और 1 कांस्य पदक अपने नाम किए। तोमन कुमार और श्याम सुंदर स्वामी ने कंपाउंड टीम स्पर्धा में और हरविंदर सिंह तथा विजय सुंडी की रिकर्व टीम स्पर्धा में स्वर्ण पदक हासिल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stones for various development initiatives worth over 35,000 crore rupees in Vadodara in Gujarat. The Prime Minister dedicated to the nation three key sections of the Western Dedicated Freight Corridor, marking the full completion and operationalization of the freight corridor network. Mr. Modi also flagged off freight train services from New Sanand, New Makarpura, and New Umbargaon and New JNPT, along with new passenger train service between Tanda Road and Vadodara, connecting remote tribal regions of Alirajpur to the national rail grid. Addressing the gathering, the Prime Minister emphasized that India has emerged as a global manufacturing hub, now producing its own advanced train and metro coaches. He also highlighted the rapid transformation of India's transport and logistics sector.
2: Aaj 2800 kilometer se adhik ka dedicated freight corridor project pura ho gaya. Ye 21vi sadi ke Bharat ke liye bahut aitihasik karya sampann hua hai. Ye dedicated freight corridor is baat ka sakshi hai ki bite 12 saal mein desh ki kaam karne ki sanskruti kaise badli hai.
3: During the program, Mr. Modi also laid the foundation stone for three railway expansion projects worth over 9,700 crore rupees. He addressed a massive public rally following the inauguration of the newly built BJP office in Navsari. He called upon citizens and public representatives to turn social service and cleanliness into an effortless everyday habit while ensuring the last mile reach of developmental schemes. In Mumbai, Prime Minister Modi will inaugurate Global FinTech Fest GFF 2026, one of the world's largest and most influential annual fintech conferences, this evening. The four-day fest will conclude on the 11th of September. Prime Minister Narendra Modi will hold bilateral talks with numerous leaders during the BRICS summit, which will be held on the 12th and 13th of this month in New Delhi. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said this during a media briefing in New Delhi today. Mr. Jaiswal said that Russian-Ukraine conflict will be one of the many issues that will come up during the bilateral discussions. On Russia-Ukraine conflict, the spokesperson said, India is in touch with both the Ukrainian and Russian sides and is trying to see if there are ideas and suggestions that can contribute to the cessation of the conflict. Speaking on the devastating flash floods in Nepal, Mr. Jaiswal said that India has expressed solidarity and sympathy with the people and government of Nepal. He added that India has responded promptly and will continue to support relief, rescue and reconstruction efforts. Mr. Jaiswal said that India-China ties are gradually moving in a positive direction. He added that this gradual normalization of ties, people-to-people ties, are very important. Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin will hold bilateral talks on the sidelines of the BRICS summit. Addressing media at a virtual briefing in New Delhi, Kremlin spokesman Dmitry Peskov said, both leaders expected to discuss issues of mutual interest. Mr. Peskov said Russia considers India a very important player in the global majority. The Kremlin spokesman said that AI would be high on the agenda during the BRICS summit. Defence Minister Rajnath Singh arrived in Colombo today on a three-day visit to Sri Lanka, aimed at deepening bilateral defence and maritime cooperation. Mr. Singh was warmly welcomed at the Bandara Naike International Airport by Sri Lankan Deputy Minister of Defence Aruna Jayashekara and Indian High Commissioner to Sri Lanka Santosh Jha. During his visit, the Defence Minister will hold talks with the Sri Lanka's leadership on various issues to further strengthen bilateral ties in mutually beneficial areas, including a strong maritime and defence partnership. He is leading a high-level delegation comprising senior officials from the Ministry of Defence and the Ministry of External Affairs. He will also interact with the Indian diaspora in Colombo during the visit. India delivered a stellar performance at Stage 3 of the World Archery Para Series in Ahmedabad, clinching two gold medals in the men's team events and a silver in the women's recurve category on the penultimate day today. And that is the end of this news bulletin.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బిఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాల వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేర తారక రామారావు ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైర్ వార్డర్లతో సహా 7,437 పోస్టుల దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పొడిగించింది. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఈ సస్పెన్షన్ వర్షాకాల సమావేశాల మొత్తానికి వర్తిస్తుందని మండలి గుత్త సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నిన్న శాసనసభాపతిని ఉద్దేశించి అవమానకరంగా కించపరిచేలా చేసిన దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించేది లేదని తెలియజేశారు. ఈ అంశంపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానిస్తోందని మంత్రి తెలిపారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరించి శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీసు అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. రెండు పార్టీలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించిన సంజయ్, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే హక్కును కోల్పోయిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసింది. 40 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అసెంబ్లీలో కీలక ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పీకర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్

ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో తీవ్ర వాగ్వాదం అనంతరం నిర్బంధించిన నాయకులను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ కేసీఆర్ నివాసంపై దాడులకు సహకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళా నేతల పట్ల దాడులను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. జూలై 29 మొదలైన ఈ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు 3.37 లక్షలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా 2.88 లక్షల కంటే ఎక్కువ మంది రుసుము చెల్లించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద మేడ్చల్ సీపీ సుమతి అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, ప్రతిపక్ష నాయకులు, మహిళా ఎమ్మెల్సీలపై దాడులను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పర్యావరణహిత మట్టి వినాయక పోస్టర్లను ఆవిష్కరించి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 12 జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. మహిళలు స్వయం సమృద్ది సాధించేలా కార్యాచరణ రూపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. జిల్లాలోని బీబీనగర్ మండలం పగిడిపల్లిలో జరిగిన జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత ఆదాయం పొందేలా మహిళలు దృష్టి సారించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సిఎస్ఆర్ కార్యక్రమం ద్వారా 22 మల్టీ పారామెట్రిక్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర ఈ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నెంబర్ 77 కొనసాగుతున్న రీసర్వే పనులను ఈరోజు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, స్థానిక జానపద కళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మకంగా ప్రతిబింబించేలా లఘు చిత్రాలు, పాటలు, వీడియోలు రూపొందించి పాల్గొనాలని యువ దర్శకులు విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలుకు భారత ఎన్నికల సంఘం గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీస్ అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలియజేశారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా హియరింగ్కు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ నెల 12-13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని,

0: ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ రెండో రోజు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైంది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం పంచత్రింశత సహస్ర కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చ న్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 19th ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్ గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. రక్షామంత్రి రాజనాథ్ సింహః అద్య త్రిదివసీయ శ్రీలంకాయాత్రాయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. అపి చ అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాం ఐషమః విశ్వ దివ్యాంగధనుర్ క్రీడాయాం భారతేన 2 స్వర్ణపదకే 1 రజతపదకం చ అధిగతం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 crore rupees విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ప్రధానమంత్రిణా పశ్చిమ సమర్పిత మాలవాహక మార్గస్య 3 ప్రముఖ ఖండాః రాష్ట్రాయ సమర్పితాః. యేన మాలవాహక మార్గజాలస్య పూర్ణం పరిచాలనం సంభవిష్యతి. ప్రధానమంత్రి మోదీ న్యూ సానంద్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్ తథా న్యూ JNPT ఇత్యతేభ్యః స్థలేభ్యః మాలవాహక రైలయానసేవానాం హరితధ్వజం ప్రదర్శ్య శుభారంభం కృతవాన్. తేన టాండా మార్గస్య వడోదరాయాః చ మధ్యే నవీనయాత్రిరైలసేవాయాః శుభారంభోపి కృతః. ఏషా సేవా అలీరాజపురస్య దూరస్థేషు జనజాతీయక్షేత్రేషు రాష్ట్రీయరైలజాలస్య సంపర్కం స్థాపయిష్యతి. విశాలజనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి తథా అధునా దేశః స్వయమేవ ఉన్నతయోః రైల్ మెట్రో చేత్యేతయోః యానయోః కక్ష నిర్మాణం కరోతి.
2: ఆజ్ 2800 kilometers సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కే బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
1: ప్రధానమంత్రి ఉక్తవాన్ యదస్యాః పరియోజనాయాః పరికల్పనా 6th 2000 కృతా, కింతు సా బహూని వర్షాణి నిష్క్రియావస్థాయామాసీత్. తద్విపరీతం గత దశకే ద్రుతగతినా కృతస్య కార్యాన్వయనస్య ఫలస్వరూపం రాష్ట్రీయాపూర్తి వ్యవస్థా పూర్ణతయా పరివర్తితాస్తి. అద్య అయం మాలవాహక మార్గః ద్రుతగత్యా వికాసమానస్య భారతస్య జీవనరేఖారూపేణ కార్యం కరోతి. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ మాలవాహనస్య యాత్రిరేలమార్గేభ్యః పృథక్కరణేన కార్యక్షమతాయాం మహత్వపూర్ణః పరిష్కారః అభవత్. యాత్రాకాలే మహన్యూనతయా ఇంధనస్య పర్యాప్తం సంరక్షణం భవతి, పర్యావరణే దుష్ప్రభావః న్యూనీభవతి, సంపూర్ణరాష్ట్రాయ చ ద్రుతతరా స్వచ్ఛా చ ఆపూర్తివ్యవస్థా స్థాపితా భవతి.
2: इस वर्ष लाल किले से मैंने विकसित भारत के लिए संकल्प की सप्त धारा का आह्वान किया है. इस सप्त धारा में एक धारा गति शक्ति की भी है. विकसित भारत के लिए हमें ऐसी कनेक्टिविटी चाहिए जो सुगम भी हो और जमाने के हिसाब से

బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 నిమిషాలకు

0: మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రభుత్వ గీతం విన్నారు.

సినీ రంజని కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి హలో బ్రదర్ చిత్రం నుంచి ఈ పాటను. సంగీతం రాజ్కోటి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించింది.

0: శ్రుతులు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతులకి ఓ గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం ఇరుముడి చిత్రం నుంచి ఈ పాటను. గానం డప్పు శ్రీను, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. కొన్ని క్షణాల పాటు పాట విందాం.

0: నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ రామకృష్ణ బాబు. జీవనేంద్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజనగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం వివిధ పంటల్లో ఆశించేటువంటి రెక్క పురుగుల గుడ్లపైన ఆశించి కట్టడి చేయగలిగేటువంటి పరాన్నజీవులు, ట్రైకోగ్రామ జాతికి సంబంధించినటువంటి పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి, అవి ఏ రకంగా కట్టడి చేస్తాయనే వాటి గురించి తెలుసుకుందాం. మనకు జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా మనం పరాన్నజీవులు, తర్వాత బదనికలు, తర్వాత సూక్ష్మజీవులు, ఈ మూడు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పరాన్నజీవుల్లో మనకు పంటను నష్టం చేసే పురుగు యొక్క జీవిత చక్రంలో ఏదో ఒక దశలో ఆశించి ఆ యొక్క పురుగును కట్టడి చేయడానికి దోహదం చేస్తాయి ఈ యొక్క పరాన్నజీవులు. ముఖ్యంగా ఈ పరాన్నజీవుల్లో మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పరిశోధన స్థానాల్లో కానీ లేకపోతే రిజిస్టర్డ్ సిఐబిఆర్సీలో రిజిస్టర్డ్ అయినటువంటి సంస్థల్లో కానీ ఈ యొక్క పరాన్నజీవులను వృద్ధి చేసుకోవచ్చు. అర్థం చేసి ట్రైకోకార్ల రూపంలో రైతులకు అందుబాటు చేస్తున్నారు. వీటిని రైతు స్థాయిలో వీటిని ప్రవర్ధన చేసుకుని రైతులు కూడా వదులుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ ట్రైకోగ్రామలో ఈ యొక్క జాతిలో ఇది ఏ రకంగా మనం పొలాల్లో కట్టడి చేయగలుగుతుంది, అట్లాగే దీన్ని ఈ ట్రైకోకార్డ్ రూపంలో మనం తీసుకుంటే వీటిని మనం ఏ రకంగా పంట పొలాల్లో అమర్చుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ట్రైకోగ్రామ అనే పరాన్నజీవి, ఇది ఒక కందిరీగ జాతికి సంబంధించినటువంటి ఒక పరాన్నజీవి. ఇది మనకు చాలా సూక్ష్మంగా కనపడుతుంది. దీని యొక్క పురుగు సైజు మ్యాక్సిమం 3 mm సైజు వరకు ఇది ఉంటుంది. ఇది ప్రధానంగా ఏంటంటే దీని యొక్క జీవిత చరిత్ర, ట్రైకోగ్రామ జీవితం అంతా కూడా 7 to 10 days ముగుస్తుంది. అంటే 3 days ఈ అడల్ట్ తల్లి రెక్కల పురుగు 2-3 days గుడ్లను పొదుగుతుంది. ఈ గుడ్లు 1-3 days లార్వాలను ఇస్తుంది. ఈ లార్వా అంతా కూడా 5-7 days పీపస్ దశ, లద్దె పురుగు దశ కంప్లీట్ చేసుకుని మళ్ళా మనకు ఈ తల్లి రెక్కల పురుగును ఇస్తుంది. ఇది ట్రైకోగ్రామ జీవిత చరిత్ర. అయితే దీని యొక్క జీవిత చక్రం అంతా కూడా అడల్ట్ రెక్కల పురుగులు పెట్టినటువంటి గుడ్లపైన ఆశించి ఆ గుడ్డు పైన జీవిత చక్రాన్ని అంతా కూడా గడుపుకొని మళ్ళీ దీన్ని బయటకు వస్తుంది. అట్లా ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగానే మనకు ఉంటాయి. అయితే మనం వివిధ రకాలైనటువంటి రసాయన మందులు వాడడం ద్వారా దాదాపు అన్ని పంట పొలాల్లో ఇది కొంతవరకు దీని యొక్క పాపులేషను చాలా మటుకు తగ్గిపోయింది. తద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క పురుగుల ఉధృతి, చిలక జాతికి సంబంధించినటువంటి లద్దె పురుగుల ఉధృతి ఎక్కువ అయిపోయింది. సో వీటిని మనం ఎవరైతే ఈ రసాయన మందులు తక్కువగా వాడి సేంద్రియ పద్ధతుల్లో కానీ వాడే రైతులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే ఈ ట్రైకోగ్రామలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యను అందుబాటులో ఉన్నటువంటి 3 స్పీసీస్ ఉన్నాయి. వీటిలో టోటల్గా 80 స్పీసీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. నా దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 స్పీసీస్ ఉన్నాయి. ట్రైకోగ్రామ కిలోనిస్, ట్రైకోగ్రామ జపానికం, ట్రైకోగ్రామ బ్యాక్టీరియా. ఈ మూడు కూడా అన్ని పంటల్లో ఈ యొక్క రెక్కలు కలిగినటువంటి పురుగులు లేకపోతే లెప్టోప్టెరాన్ జాతికి సంబంధించిన పురుగుల గుడ్లను ఆశించి దీని జీవన చరిత్ర అంతా కూడా ఆ గుడ్లపైనే గడుపుకొని రెక్కల పురుగులు అంటే లెప్టోప్టెరాన్ పెస్ట్ యొక్క అడల్ట్ రెక్కల పురుగులను స్థాయికి ఎదగనేయకుండా ఈ గుడ్డు దశలోనే ఇవి సంహరించి మనకు వీటి యొక్క పంటను నష్టం చేసేటువంటి ఈ పురుగుల యొక్క జనసాంద్రతను తగ్గించడానికి చాలా దోహదపడుతుంది. సో వీటిని మనం ఏ రకంగా వాడుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ట్రైకోగ్రామ ఈ మూడు కూడా అన్ని రకాల వాటికి వాడుకోవచ్చు. అయితే ట్రైకోగ్రామ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మనకు స్పెసిఫిక్గా పత్తిలోని పింక్ బోల్వర్మ్ అంటే గులాబీ రంగు పురుగుకు అరికట్టడానికి ఇది వాడతాం పత్తిలో. అట్లాగే వరిలో ట్రైకోగ్రామ జపానికం అనే వాటిని వరి కాండం నుంచి పురుగుకు, అట్లాగే ఆకుముడత పురుగుకు కూడా దీన్ని వాడతాము. అట్లాగే ట్రైకోగ్రామ కిలోమిస్ అనే వాటిని ఈ యొక్క జాతిని దీన్ని మనం మొక్కజొన్న, లద్దె పురుగుకు, కత్తెర పురుగుకు, అట్లాగే మిగతా కూరగాయల పంటలు ఆశించేటువంటి కాయదొలుచు పురుగులకు వీటన్నిటి కూడా వీటిని వాడతాం. అయితే ఇది సహజంగానే పంటలో లభిస్తుంది. సహజంగానే మనకు దీని పాపులేషన్ తగ్గింది కాబట్టి రైతు సోదరులకు అందుబాటులో ఉంచడం కోసం ఈ ట్రైకో కార్డుల రూపంలో వీటిని తయారు చేసి రైతుకు అందుబాటులో ఉంచడానికి ఇట్లా ప్రైవేట్ కంపెనీలు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవనయంత్రణ విభాగము వాళ్ళు ఇవి రైతుకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో ట్రైకో కార్డ్ అంటే ఈ యొక్క ట్రైకోగ్రామ జాతికి సంబంధించినటువంటి పురుగుల యొక్క గుడ్లను ఈ యొక్క బియ్యం పురుగు గుడ్లలో పొదిగించి వాటిని ఒక కార్డ్ రూపంలో ఆ గుడ్లనన్నింటి కార్డ్ రూపంలో అతికించి రైతుకు ఇస్తాం. ఈ కార్డులో ఒక కార్డులో 10x15 సైజు కార్డు ఉంటుంది. వీటిలో మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అయితే 20 నుంచి 22 వేల గుడ్ల వరకు అంటే ఒక సీసీ ఒక గ్రాము సీసీ గుడ్లను వీటిని మేము ఈ ట్రైకోగ్రామ కిలోలెస్ గుడ్లను పొదిగించి వీటిని కార్డు రూపంలో లైట్గా అతికించి రైతుకు మేము కార్డు రూపంలో అతికించిన వారం లోపల రైతుకు అందుబాటులో ఉంచుతాము. వాళ్ళు రైతులు ఈ కార్డులు తీసుకుని పోయి పొలంలో ఉంచుకోవచ్చు. సాధారణంగా మనం పొలంలో వీటిని 20 ట్రైకోగ్రామ పొదిగినటువంటి గుడ్లైనటువంటి కార్సిరా ఎగ్స్ అంటే బియ్యం పురుగు గుడ్లను మేము రైతుకు అందజేస్తాము. ఇది సాధారణంగా 1 ఎకరాకు సరిపోతుంది. 2.5 ఎకరాలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దగ్గర 60,000 గుడ్లు ఒకసారిగా సరిపోతుంది. వీటికి మనం ఏంటంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి, స్థానికంగానే తిరుగుతుంటాయి కాబట్టి ఈ కార్డును వివిధ రకాల 5 నుంచి 10 ముక్కలుగా చేసుకొని ఏ పంటలోనైనా సరే దానికి సంబంధించినటువంటి ట్రైకోగ్రామ స్పీసీస్ని తీసుకొని దానిని మనము ఆకు కింది భాగంలో పైనుంచి 2-3 ఆకుల దగ్గర ఆకు కింది భాగంలో మనం దీన్ని క్లిప్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా మీరు 7 రోజుల లోపల పెట్టుకుంటే వెంటనే అవి బయటకు వచ్చి వరిలో తీసుకుంటే కాండం తెలిచే పురుగు లేదా ఆకుముడత పురుగు యొక్క గుడ్లను వెతికి దీని ఆహారం కోసం వెతికి వాటిపైన పొదిగి ఆ రకంగా మనకు దాని యొక్క పాపులేషన్ కట్టడి చేస్తుంది. ఇదే రకంగా కూరగాయల పంటల్లో కానీ లేకపోతే చెరుకులో కానీ లేకపోతే కందిలో కానీ లేకపోతే మొక్కజొన్న పత్తి ఇటువంటి పంటల్లో కనుక మనం దానికి సంబంధించినటువంటి ట్రైకోగ్రామ స్పీసీస్ని మనం పెట్టుకోగలిగితే సహజసిద్ధంగానే మనం పంటను నష్టపరిచేటువంటి లెప్టోప్టెరన్ జాతి అంటే చిలకల జాతి పురుగుల యొక్క ఉధృతిని ప్రకృతి సిద్ధంగానే ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే బిలోగా ఉంచుతుంది కాబట్టి వీటిని ఈ రకంగా సమర్థవంతంగా వాడుకోవచ్చు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 60 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 60 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ప్రసార వివరాలు ఈ సాయంకాలం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ప్రసార వివరాలు వింటున్నారు. ఈ ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య గారు. 7:45 వికసిత్ భారతి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. ఇక 8:30 జానపద సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు. అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 10:00 ఎప్పట్లాగే మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మధుర గీతాలు. ఇక 11:00 హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:10 ఈనాటి ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ సాయంకాలం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రభాత ప్రసారంలో మీరు వింటారు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఏ రామ్మోహన్ శర్మ గారి సూక్తులు వింటారు 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు 7:00 ప్రసార వివరాలు 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు 7:15 ప్రభాత లహరి ఇదే కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ డి రమాదేవి స్త్రీ వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎం రోహిత్ అంకాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ఇంకా 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది డాక్టర్ దీపక్ రెడ్డి గారిది. 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా నచ్చిన పాటలు వింటారు. ఫోన్ నెంబరు 8462245066. ఇక 10:00 సాయంకాలం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి ప్రసారం వింటారు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారా సిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 8 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు

0: ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫినాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: బైలట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఉస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ వో ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటులేదని రాష్టమంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిలిం అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలింగా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిలిం అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిలిం అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్ లో జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు

0: పతకాలు మహిళల రీకర్ విభాగంలో ఒక రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్ లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్ శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్ విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్ లో పాల్గొన్న శీతల్దేవి పారల్ నాగ్లాలపై చైనా జట్టు పై చేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్ లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్ లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్యా.

0: वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషక నిర్వహణ ఈ అంశం గురించి హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి ఏఐసీఆర్పిఆన్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త సాయిల్ సైన్స్ డాక్టర్ టి అంజయ్ గారు స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: పోషకాల నిర్వహణ పూర్తిగా ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది?
7: రైట్ సోదరులందరికీ నమస్కారం. పోషకాల నిర్వహణ అదేవిధంగా పోషకాల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నట్టయితే, అసలు ఈ పోషకాలు అంటే ఏమిటి, వీటి యొక్క ప్రాధాన్యత అంశాన్ని చూసుకుంటే మనం ఆహారం తీసుకుని మనకు శక్తి ఏ విధంగా లభిస్తుందో మొక్క పెరుగుదలకి అదేవిధంగా పంట దిగుబడికి పోషక యాజమాన్యం అనేది చాలా అవసరం. పోషక యాజమాన్యం అంటే మొక్కకు కావాల్సిన పోషకాలని తగిన పాలల్లో దానికి అవసరమైన మేర అవసరమైన సమయంలో అందించి మంచి దిగుబడి సాధించడాన్ని పోషక యాజమాన్యం అంటారు. రైతు సోదరులో దీని యొక్క ప్రత్యేకత లేదా దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత జూన్ నెలలో పోషకాలు ఏవైతే రైతులు పంట దిగుబడి కోసం అందిస్తున్న నత్రజని, భాస్వరము, పొటాష్ అదేవిధంగా ఇతర పోషకాల యొక్క ధరలు విపరీతంగా పెరిగాయి. 2020-25తో పోల్చి చూస్తే 2020-26లో జూన్ నెలలో పోషకాల మీద సుమారుగా 125 రూపాయల నుంచి 600 రూపాయల వరకు రేటు పెరగడం జరిగింది. వీటి ఏ విధంగా పెరిగిందని చూస్తే 2020-13 నుంచి 2150 వరకు పెరిగింది, అనగా 350 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా 1935-1919 నుంచి 2350-450 రూపాయలు. రైతులు విరివిగా వాడే మరొక కాంప్లెక్స్ ఎరువు 10-26-26, ఇది 1950-2450 అనగా సుమారుగా 500 రూపాయలు పెరగడం జరిగింది. మరొక పోషకం 16-20-13, ఇది ఒక కాంప్లెక్స్, ఇది 1400-2000 వరకు అనగా 600 రూపాయలు పెరగడం జరిగింది. ఈ విధంగా 125-600 రూపాయల పెరుగుదల అనేది ఉన్నది. ఇట్లాంటి విలువైన పోషకాలని రైతులు వృధా చేయకుండా తగు పాలలో పంటకు అవసరమైన ఎంతో తెలుసుకుని వారు వేసినట్టయితే వారి పెట్టుబడి ఖర్చు తగ్గి అదేవిధంగా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు నత్రజనికి సంబంధించిన యూరియా, ఫాస్ఫరస్ అదేవిధంగా పొటాష్ ఈ 3 పోషకాలని విరివిగా ఉపయోగిస్తుంటారు. వాటి ధరలు చూస్తే యూరియా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సేమ్ రేట్కే

0: సారాన్ని తెలుసుకోకుండా ఎరువుల్ని ఎక్కువగా లేదా అధికంగా వాడడం వల్ల అధిక దిగుబడి రావడం పక్కనుంచితే నేల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కావున ఇంత ఖరీదైన రసాయన ఎరువుల్ని ఎలా వాడాలి, మనం ఎలా వాడుతున్నాం అనే అంశాన్ని చూసుకున్నట్టయితే నేలలో నత్రజని, భాస్వరము, పొటాష్ల సాధారణంగా మంచి స్థితి కనుక చూసుకున్నట్టయితే 4:2:1 అనగా 4 పాళ్ళ నత్రజని ఉంటే 2 పాళ్ళ భాస్వరం, అదేవిధంగా 1 పాలు పొటాష్ అనేది ఐడియల్ రేషియో అంటాం. కానీ మన రైతులు నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని 2.5-3 రేట్లు అధికంగాను, అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన 2-3 రేట్లు వేస్తూ పొటాషియంని తక్కువ వేస్తున్నారు. తద్వారా పోషకాల మధ్య సమతా స్థితి దెబ్బతిని మనం బ్యాలెన్స్ అంటాం. ఏదైనా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు రెండు వైపులా ఏది సమానంగా ఉన్నప్పుడే మధ్యలో ఉంటుంది. ఒకవైపు ఎక్కువ లేదా ఒకవైపు తక్కువ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం వల్ల, అదే నీళ్ళలో పోషకాల మధ్యలో సమతుల్యత దెబ్బతినడం వల్ల కొన్ని పోషకాలు అధికంగాను మరికొన్ని పోషకాలు లభించకుండా పోతున్నాయి. కావున ఈ పోషకాల యొక్క నిర్వహణ అదే విధంగా దాని యొక్క ముఖ్య విధి తెలుసుకుని రైతులు వాడుకున్నట్టయితే ఖరీదైన ఎరువుల్ని పెట్టుబడి ఖర్చు ఎక్కువ కాకుండా మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది.
1: సమతుల్యత అనేది పాటించగలిగితే ఒక చక్కటి లాభం, అదేవిధంగా ఒక మంచి ప్రయోజనం వస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఈ పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలు సాధారణంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి?
0: రైతు సోదరులు, మన పెరుగుదలకు అంటే మనిషి పెరుగుదలకు ఎలాగైతే రకరకాల పోషకాలు అవసరమో అదేవిధంగా పంట పెరుగుదలకు కూడా ఒక 17 పోషకాలు అవసరం ఉన్నాయి. ఈ 17 పోషకాలని అవసరమైన లేదా ఎస్సెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ అవసరమైన పోషకాలని మనం గనక విభజించుకున్నట్టయితే ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలుగా విభజించుకోవచ్చు. ప్రధాన పోషకాల్లో ముఖ్యమైనవి కార్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటిని మొక్కలు వాతావరణం నుండి, నీటి నుండి గ్రహిస్తాయి. కావున మనం వాటి గురించి పెద్ద శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. ఇకపోతే నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ 3 ప్రధాన పోషకాలు మొక్కకి చాలా అవసరం. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనే ద్వితీయ శ్రేణి పోషకాలు. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ద్వితీయ శ్రేణి పోషకాలు అయినప్పటికీ కూడా వీటి యొక్క ప్రాముఖ్యత ప్రధాన పోషకాల వలె అధికంగా అవసరం ఉంటుంది. ఇవే కాక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, అంటే మొక్కకు తక్కువ పాళ్ళలో అవసరమయ్యే పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటాం. వీటిలో మనం చూసుకున్నట్టయితే ఐరన్, కాపర్, మాంగనీస్, జింక్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్ వంటివి. సో ఈ పోషకాలు అన్ని ఎప్పుడైతే మొక్కకు లభిస్తాయో మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అదేవిధంగా దాని శాకీయ అదేవిధంగా ప్రత్యుత్పత్తి దశలను పూర్తి చేసుకుని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నేల లోపల పోషకాల లభ్యత తగ్గిపోతుందో మొక్క తీసుకోవడం కూడా పోషకాలు తీసుకోవడం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గడమే కాక ఆ పంటను ఆహారంగా తీసుకున్న మనము కూడా పోషకాల లోప బారిన పడే అవకాశం ఉంటుంది. మనం మహిళల్లో చూస్తున్న ఎనీమియా, అంటే రక్తం లేకపోవడం, హిమోగ్లోబిన్ లేకపోవడం, చాలా మంది చిన్నపిల్లల్లో ఈ జింక్ లోప కారణంగా వారి యొక్క మెదడు సరిగా అభివృద్ధి చెందక, అదేవిధంగా కాల్షియం లోపం వల్ల బుక్కలు బలహీన పడడం. సో ఈ రకరకాల సమస్యలు మానవుల్లో రావడానికి గల కారణాలను పరిశీలించినట్టయితే మనము తీసుకునే ఆహారంలో పోషక లోపాలు ఉండడం, ఈ పోషక లోపాలు భూమిలో ఉండడం వల్ల పంటల ద్వారా మనం తీసుకుంటున్నాం. కావున రైతు సోదరులు, ఈ పోషక లోపాలని గనక సవరించినట్టయితే తద్వారా వచ్చే పంట, తద్వారా తీసుకునే ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినట్లు పంటకి మనిషికి ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది. అలాగే ఎవరైతే ఆహారాన్ని తింటున్నారో ఆహారంలో సరైన పాలలో పోషక విలువలు లేకపోతే వారికి కూడా ఆ లోపాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే పంటల్లో పోషక లోపాలు అసలు ఎలా ఏర్పడతాయని రైతులు గుర్తించడం సాధ్యమవుతుంది? అసలు వాటిలో పోషక లోపాలు ఏర్పడుతున్నాయి అని వాటిని ఎలా గుర్తించాలంటారు? అలాగే ఈ పోషక లోపాలను సవరించే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: మంచి ప్రశ్న. రైతు సోదరులు, తనంతట తాను మేము ఎలా గుర్తించగలము, అదేవిధంగా మాకు వీటి గురించి అంత శాస్త్రీయ విజ్ఞానం లేదు అని అనుకోవాల్సిన పని లేదు. రైతు సోదరులు ఎంతో కాలం నుండి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వారి పంటలు ఎప్పుడైతే

0: ఒక మొక్కను తీసుకున్నప్పుడు మొక్కలో లక్షణాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడి కావడం లేదా ఇతర సమస్యలు ఉన్నప్పుడు నొప్పి తెలియడం ఎలాగైతే ఉందో, పంటలో లోపాలని అంటే నేలలో కనుక లోపం ఉన్నట్టయితే పంట కొన్ని లక్షణాల ద్వారా అది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ లక్షణాలని మనం చిహ్నాలు అంటాం. సుమారుగా మనం చూసుకున్నట్టయితే నత్రజని లోపాన్ని మనం పంటలో గుర్తించడం ఎలాగా, రైతు సోదరులందరికీ బాగా అవగాహన ఉన్న విషయమే. ఎప్పుడైతే పసుపు బారడం అంటే కొద్దిగా ఎల్లోగా కావడం లేదా పచ్చదనం తగ్గిపోవడం జరిగిందో, అరే నత్రజని లోపం ఏర్పడ్డట్టుగా అనిపిస్తుంది అని వారు గుర్తించవచ్చు. ఇంకా దీనిని క్లియర్గా స్పష్టంగా మనం చూడాలంటే మొక్కజొన్న లాంటి పంటల్లో కానీ లేదా ఇతర పంటల్లో కానీ ముదురాకుల్లో ఈ లోపం మొదటగా గమనించవచ్చు. ముదురాకుల్లో మనం గనక ఒక ఆకును తీసుకున్నట్టయితే ఆకు చివర నుండి ఎండుతున్నట్టు వి ఆకారంలో, తిరగబడిన వి ఆకారంలో ఎండుతున్నట్టుగా ఉంటుంది. కావున దీన్ని గనక మనం గమనిస్తే నత్రజని లోపం అని గుర్తించవచ్చు. సరే ఒకే లోపం గుర్తించాం, మరేం చేయాలి? ఆల్రెడీ కాస్త బెట్ట పరిస్థితులు ఉన్నాయనుకో, యూరియా వేయలేం. అట్లాంటి సమయంలో మనం పైపాటుగా యూరియా ద్రావణం 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయొచ్చు. అంటే ఏంటంటే 2% యూరియా ద్రావణం అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పంటపై పిచికారి చేస్తే మనకి లోపాన్ని సారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూరియానే కాకుండా 3.19 అంటాం, అంటే నీటిలో కరిగే ఎరువు అందుబాటులో ఉంది మార్కెట్లో, దీన్ని కూడా మనం 1% సుమారుగా 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మనం భాస్వరం లోపానికి కనుక వచ్చినట్టయితే భాస్వరం లోపించినప్పుడు ఆకులు ఎరుపు రంగులో లేదా మనకు గోధుమ అదేవిధంగా ఇంకా నీలి రంగు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా వరి తర్వాత వేసే మొక్కజొన్నలో వాటి యొక్క వాతావరణ పరిస్థితులు మారడం వల్ల భాస్వరాన్ని సరిగ్గా తీసుకోలేక వేర్లు మొదటి దశలో ఆకులు ముదురు నీలి రంగులో మారే అవకాశం ఉంటుంది. కావున దీన్ని కనుక మనం గమనిస్తున్నట్టయితే లేదా ఈ విధంగా ఆకులు మారుతున్నట్టు పంటలో గమనిస్తే 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరొక ప్రధాన పోషకమైన పొటాషియం లోప చిహ్నాన్ని ఎలా గుర్తించాలంటే ఆకుల అంచులు చివరల నుండి ఎండుకుంటూ వస్తాయి, ఎండుకుంటూ ఆకు మొత్తం ఎండిపోయే అవకాశం ఉంటుంది. కావున ఈ విధమైన లోపాన్ని మనం గుర్తిస్తే మనకు మల్టీకే అనేది ఉంది, అంటే 13.045 1 లీటర్ నీటికి 10 గ్రాముల మల్టీకే అని కలుపుకొని వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే పొటాషియం లోపసారణ చేయొచ్చు. నేను చెప్తున్నది పంట మీద లోపాలని రైతు సోదరులు గుర్తించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. దీనికంటే ముందుగా మనం మన యొక్క భూసార పరిస్థితిని అనుసరించి, వేసుకున్న పంటను అనుసరించి పంటకు కావాల్సిన ఎరువుల్ని వేసినట్టయితే లోపాలు రావు. ఒకవేళ ఇన్ కేస్ వర్షాలు లేకపోవడం వల్ల, భూమిలో తేమ లేక బెట్ట పరిస్థితులు ఏర్పడ్డా, లేదా అధిక వర్షాల వల్ల కూడా, అంటే 2 రకాల పరిస్థితుల వల్ల కూడా మనకు పంట మీద పోషకాలు తీసుకోలేకపోవడం వల్ల లోపాలు గమనించవచ్చు. మనం పత్తిలో చూసుకున్నట్టయితే పత్తిలో ఈవెన్ అధిక వర్షాలు ఉన్నప్పుడు ఆకులన్నీ ఎర్రబారుతాయి, ఆకులు ఎర్రబారడం జరుగుద్ది. మరి ఆ రైతు సోదరుడు నేలలో కావాల్సినంత బలాన్ని అంటే పోషకాలని అందించినప్పటికీ వాతావరణం అనగా నీళ్లు నిలిచి ఉండడం వల్ల మొక్క వేర్లు గాలి లభించకపోవడం వల్ల ఆ పోషకాలని గ్రహించకపోవడం వల్ల ఆకులు ఎర్రబారడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ఆకులు ఎర్రబారడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును పిచికారీ చేసినప్పుడు మెగ్నీషియం లోప నివారణ చేసుకోవచ్చు. అదే కాక ఏ పంటలోనైనా బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు 1% DAP ద్రావణం లేదా 2% యూరియా ద్రావణం లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేసినప్పుడు పైపాటుగా కూడా మొక్కలు వేర్ల ద్వారానే కాకుండా ఆకుల ద్వారా కూడా పోషకాలని తీసుకోగలవు. కాబట్టి మనం పంటని 10-15 రోజులు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా జింక్ లోపాన్ని కనుక చూసుకున్నట్టయితే జింక్ లోపం వచ్చినప్పుడు ఈ నెల మాత్రం పచ్చగా ఉండి ఈ నెల మధ్య భాగం పత్రాహారితం లేకపోవడం వల్ల అది వెలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. కావున ఈ జింక్ లోపించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆకులు చిన్నవిగా మారడం, అదేవిధంగా వరిలో చూసుకున్నట్టయితే తుప్పు మచ్చలు ఏర్పడడం, ఈ విధమైన లక్షణాలు కనుక మనం గమనిస్తే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రైతులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటల్లో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు?
0: ప్రధాన

0: పంటల్లో అయినా వరి, మొక్కజొన్న, పత్తి, సోయా, అదేవిధంగా వేరుశనగ ఇట్లాంటి పంటల్ని వర్షాకాలంలో పండిస్తుంటారు. అయితే గత సంవత్సరం కానీ గత కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. అనగా సకాలంలో వర్షాలు రాక, అదేవిధంగా ఒక వర్షం పడ్డ తర్వాత మధ్యలో బిట్ట పరిస్థితులు రావడం, మామూలుగా ఉండాల్సిన దానికంటే అధిక తేమ లేదా అధిక వేడి, ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఎదుర్కొంటున్నారు. వరిని గతంలో జూన్ జూలై మాసాల్లో నాటుకునేది కొంతకాలం వర్షాలు డిలే కావడం వల్ల లేటుగా కూడా నాటుకోవడం జరిగింది. వరి పంటను చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో నాటు వేసి నెల నుండి 2 నెలల కాల వ్యవధిలో ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు వరిలో వేసుకోవాల్సిన ఎరువులను కనుక చూసుకున్నట్టయితే వారు దుక్కిలోనే డిఏపి అనగా భాస్వరానికి సంబంధించింది లేదా ఎస్ఎస్పి వేసి ఉంటారు. కాబట్టి ఈ కాలంలో దుబ్బు అంటే నెల వ్యవధిలో ఉన్నదానికి 50 కిలోల యూరియా వేసుకోవాలి. అదేవిధంగా 2 నెలల పంట వ్యవధిలో ఉన్నదానికి 50 కిలోల యూరియాతో పాటు 15 కిలోల పొటాష్ వేసుకున్నట్టయితే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక ఎప్పుడైనా బిట్ట పరిస్థితులు ఏర్పడి ఇలాంటి సమయం ఉన్నప్పుడు వారు 2% డిఏపి లేదా యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే పంట అనేది బాగుండే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న మరొక ప్రధాన పంట. మొక్కజొన్న పంటలో వాడాల్సిన ఎరువుల మోతాదు చూసుకున్నట్టయితే 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 కిలోల పొటాష్ వరకు వేసుకోవచ్చు. సో ఈ నత్రజనిని మనం ఇది విడతల వారీగా వేసుకోవడం, అదేవిధంగా భాస్వరాన్ని ముందుగానే వేసుకోవడం, పొటాష్ని తేలిక నేల బరువైన నేల ఆ విధంగా చూసుకొని దఫాలుగా వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే మోకాలు ఎత్తు నుంచి పుష్పించే దశలో పంటగా పరిస్థితి చూసుకున్నట్టయితే తెలంగాణలో మోకాలు ఎత్తు నుంచి పుష్పించే దశలో ఉన్నది. మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మనం 1 బస్తా యూరియా వేసుకుంటే సరిపోతుంది. పుష్పించే దశలో ఉన్నదానికి యూరియాతో పాటు అదేవిధంగా మనం పొటాష్ వేసుకున్నట్టయితే గింజ నాణ్యత బాగుండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎల్నినో పరిస్థితుల వల్ల బిట్ట ఏర్పడిన ప్రాంతాల్లో ఈ దశ చాలా కీలకమైంది. కాబట్టి అందుబాటులో ఉన్నట్టయితే నీటి తడులు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి వర్షాధారంగా ఎవరైనా సాగు చేసిన వారు. అదేవిధంగా ఈ బిట్ట పరిస్థితి నుండి అధిగమించడానికి ఇందాక చెప్పినట్టు పొటాషియం నైట్రేట్ అంటే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని లేదా 3019 లేదా మల్టీకే ద్రావణాలని ఒకసారి ఇది మరొకసారి అది మార్చి మార్చి పిచికారీ చేయడం వల్ల మనకు ప్రయోజనం అనేది ఉంటుంది. అదేవిధంగా మరొక ప్రధాన పంట ప్రత్తి. ఈ ప్రత్తిలోని పోషకాల వాడాల్సిన పోషకాల స్థాయి చూసుకున్నట్టయితే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్తిలో వేసే ఎరువుల్ని ముఖ్యంగా నత్రజని ఎరువుల్ని 4 భాగాలుగా చేసుకుని విత్తిన 10 రోజులకు ఒకసారి అనగా 10 లేదంటే 20, 30, 40, 50 అట్లా 4 నుంచి 5 దఫాలుగా విభజించుకొని ప్రతి దఫాలో 20 కిలోల నత్రజని, అదేవిధంగా 10 కిలోల పొటాష్ కనుక వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల, అదేవిధంగా పుష్పాలు, అదేవిధంగా కాత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో బిట్ట పరిస్థితులను అధిగమించడానికి ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పినట్లుగా యూరియా ద్రావణం లేదా మల్టీకే ద్రావణం పిచికారీ చేయాలి. ప్రత్తి గురించి మనం చూసుకున్నట్టయితే ప్రత్తిలో బిట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పూత కాయ రాలే అవకాశం ఉంటుంది. కావున పూత కాత రాలకుండా ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని 5 లీటర్ల నీటికి 1 ml కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తద్వారా పూత కాత రాలకుండా మనం నిరోధించుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్ చూసుకున్నట్టయితే శాఖీయ దశలో ఉంది. ఈ సోయాబీన్కి మనం ఈ సమయంలో అంటే బిట్ట ఏర్పడిన సమయంలో 2% డిఏపి లేదా 1% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే కాత అదేవిధంగా పూత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా పంట దిగుబడిలో చక్కటి పాత్రను పోషిస్తాయి. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: రైతు సోదరులు ఎంతసేపు ఈ ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ మూడింటి మీదే శ్రద్ధ పెడతారు. అందులో కూడా ఏం చేస్తారు, ఏదైతే రేటు తక్కువ ఉందో అంటే అనగా యూరియా సింపుల్గా చెప్పాలంటే యూరియాని అధికంగా వాడుతున్నారు. వాడడం వల్ల ఇందాకే నేను చెప్పినట్టు నీళ్ళ లోపల సమతుల్యత అనేది దెబ్బతింటుంది. సూక్ష్మ పోషకాల యొక్క గొప్పదనం లేదా వాటి యొక్క ఆవశ్యకత వివరించాలంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జింక్ చాలా నీళ్ళల్లో లోపముంది. సుమారుగా 27% నీళ్ళల్లో జింక్ లోపముంది. అదేవిధంగా మరొక సూక్ష్మ పోషకం బోరాన్, 38% నీళ్ళల్లో బోరాన్ లోపం అనేది ఉంది. అంటే అర్థం ఏంటి, ఒక 100% తీసుకుంటే దానిలో 38% నీళ్ళల్లో బోరాన్ లోపం స్పష్టంగా మనం గమనించడం జరిగింది పరిశోధనల ద్వారా. కాబట్టి జింక్, అదేవిధంగా బోరాన్, అదేవిధంగా ఐరన్ అనగా ఇనుము, ఇట్లాంటి పోషకాలు తప్పనిసరిగా భూసార పరీక్షల ద్వారా మన నేలలో ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే జింక్ యొక్క ప్రాధాన్యత మీ అందరికీ రైతు సోదరులకు కూడా తెలుసు. కొంతమంది జింక్ను వేయడం జరుగుతుంది. మన నేలలో జింక్ లోపం ఉన్నట్టయితే 1 అణువు జింక్ లోపము 1000 అణువుల నత్రజని నేలలో ఉన్నప్పటికీ కూడా అది అందుబాటులో లేకుండా అంటే ఉపయోగపడకుండా చేస్తుంది. 500 అణువుల భాస్వరాన్ని లభించకుండా చేస్తుంది. అదేవిధంగా 100 అణువుల సల్ఫర్ని లభించకుండా చేస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జింక్ సూక్ష్మ పోషకం అయినప్పటికీ కూడా ఇతర పోషకాల లభ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా జింక్తో పాటు మిగతా సూక్ష్మ పోషకాలు కూడా మనకు ప్రధాన పోషకాల లభ్యతలో కీలకంగా ఉంటాయి. కావున సూక్ష్మ పోషకాలని మనం కేవలం సూక్ష్మ పోషకాలే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి రైతు సోదరులు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల స్థాయి నేలలో ఏ విధంగా ఉందో భూసార పరీక్షల ద్వారా తెలుసుకొని ఒకవేళ సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్టయితే వాటిని అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
1: ఈ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం పెంచడం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: ఈ సంవత్సరం జూన్ నుండి ఈ పోషకాల ధరలు బాగా పెరిగాయి. సుమారుగా కాంప్లెక్స్లు చూసుకున్నట్టయితే 125 నుంచి 600 రూపాయలు ఉన్నదాని మీద, అంటే గతంలో ఉన్నదాని మీద పెరిగాయి. అంటే దాదాపు ఒక్కొక్క బస్తా 1500 నుంచి 2000 మధ్యలో ఉంది, అంటే 50 కిలోలు. సో ఈ కాంప్లెక్స్లు లేదా ఇతర పోషకాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు వాటిని వాడుతామో వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుందో మనకు పోషకాల వృధా అనేది తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. మన నత్రజని సంబంధమైన పోషకాలను కనుక చూసుకున్నట్టయితే వీటి యొక్క యూజ్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే, అనగా వినియోగ సామర్థ్యం 25 నుంచి 35%, కొన్ని సందర్భాల్లో 40% ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన పోషకాలు 15 నుంచి 20%. అంటే దాని అర్థమైంది, మనం 100 కిలోలు వేస్తే 25% అనగా 25 కిలోలది మాత్రమే ఉపయోగపడుతూ 75 కిలోలు వృధా అవుతుంది. అంటే మనం ఎంత వృధా చేస్తున్నాం చూడండి, ఇంత విలువైన పోషకాలని. సో ఆ విధంగా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచి మనం వృధాని తగ్గించాలంటే చేయాల్సిన చర్యల్లో ముఖ్యమైన ఏంటంటే మనం నత్రజని సంబంధమైన ఎరువులు వేసుకున్నప్పుడు అవి వేప పిండి, అంటే మనకు అందుబాటులో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి నీమ్ కోటెడ్ ఫెర్టిలైజర్సే, కావున స్లోగా రిలీజ్ అవుతాయి. అదేవిధంగా సరి అయిన పద్ధతిలో వేయడం, సరి అయిన సమయంలో వేయడం, సరి అయిన విధంగా వేయడం, అంటే మొక్కకు ఎక్కడ వేయాలో అక్కడ వేస్తే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మీకు నత్రజని గురించి చెప్పాలంటే రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారు, భూమి మీద వేస్తూ వెళ్తూ ఉంటారు. మొక్కజొన్న కానీ లేదా పత్తి కానీ ఇతర పంటల్లో చూసుకున్నట్టయితే భూమి పైన పైన వేయడం వల్ల ఏమైంది, అది ఆవిరై గాలిలో కలిసి మనకు వినియోగపడే సామర్థ్యం తగ్గుతుంది. అలా కాకుండా మనం చిన్న గుంటలాగా తీసి 5 సెంటీమీటర్ల లోపల వేసి మట్టి కప్పినట్టయితే అది ఎక్కువ ఉపయోగపడే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా వరి లాంటి పంటల్లో నీరు పూర్తిగా తీసేసి కేవలం బురద పదంలో మాత్రమే నత్రజని సంబంధమైన ఎరువులు వేయాలి. ఎందుకు, ఇందాక ఇతర పంటల్లో చెప్పినట్టు పోషకం అనేది గాల్లో కలుస్తుంది, ఇక్కడ ఏమవుతుంది వరిలో కిందికి వేరు మండలానికంటే కిందకు లీచింగ్ అంటాం దాన్ని, వేరు కంటే కిందకు వెళ్ళిపోయి మొక్కకు అందుబాటులో ఉండదు, ఆ విధంగా నష్టం జరుగుతుంది. కావున కేవలం బురద పదంలో వేసినట్టయితే కొద్దిగా ఉపయోగపడే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక ఈ నత్రజని, కేవలం నత్రజని కాకుండా భాస్వర సంబంధమైన ఎరువులు కానీ లేదా పొటాష్ సంబంధమైన ఎరువులు కానీ మనం ఎక్కడ సరి అయిన సమయంలో సరి అయిన మోతాదులో సరి అయిన ప్రాంతంలో సరి అయిన విధంగా వేసినప్పుడు ఇది వినియోగపడే సామర్థ్యం పెరుగుతుంది. కావున ఈ మనకు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు కానీ సల్ఫర్ కోటెడ్ యూరియా ఇట్లాంటి రకరకాల

0: పద్ధతులు ఎందుకంటే ఆ నత్రజని ఎరువు స్లోగా రిలీజ్ అయి మొక్క ఎక్కువ కాలం తీసుకునే విధంగా అందుబాటులో ఉండడానికి చేసిన ప్రయత్నాలు. అదేవిధంగా కేవలం రసాయన ఎరువుల్ని కాకుండా మనము సేంద్రియ ఎరువుల్ని కూడా వాడినట్టయితే నేలలో కార్బన్ శాతం పెరిగి అదేవిధంగా సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనం వేసే రసాయన ఎరువులు కూడా సరిగ్గా వినియోగపడి వాటి యొక్క ఉపయోగపడే సామర్థ్యం పెరగడానికి భూసారము అదేవిధంగా సాయిల్ ఫెర్టిలిటీ అదేవిధంగా సాయిల్ హెల్త్ అంటాం అంటే నేల ఆరోగ్యం కూడా పెరగడానికి సేంద్రియ ఎరువులు మనకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనం చేసినట్టయితే మనం ఎరువుల యొక్క వినిమయ లేదా వినియోగ సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంది.
1: ఈ మధ్య కాలంలో చాలా మందికి యూరియాకి నాను యూరియాకి మధ్యన ఏది బెస్ట్ అనే అనుమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి రైతులు యూరియానా నాను యూరియానా అనే దాంట్లో కొంత ఆలోచిస్తున్నారు. దీనికి వివరంగా తెలియజేయాలి సార్.
0: చాలా చక్కని ప్రశ్న. ప్రతి రైతు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నాడు. అంటే కంపెనీలేమో ఒక్క నానో యూరియా బాటిల్ వాడితే ఒక 50 కిలోల బస్తా అంటే యూరియా బ్యాగ్ వేయకున్నా కానీ ఏమీ ప్రాబ్లం లేదంటే సమానం అనేది చెప్పడం జరిగింది. అయితే పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే ఈ యూరియా అనేది మనం బేసల్ గేస్తాం అంటే నేలకు వేయడం జరుగుతుంది. నానో యూరియా అనేది మనం పిచికారీ చేయడం జరుగుతుంది. సో ఈ నానో యూరియాకి యూరియా అనేది మనం ఎప్పుడైతే పోస్తున్నామో యూరియాకి సబ్స్టిట్యూట్గా నానో యూరియా కాదు. యూరియా వాడిన తర్వాత కూడా నానో యూరియా సెకండ్ లేదా థర్డ్ ఒకటి రెండు స్ప్రేలు చేసినప్పుడు కొంత దిగుబడి రావడం జరిగింది. అనగా పరిశోధనల ప్రకారం చూసుకున్నట్టయితే 2 నుండి 10-15% అధిక దిగుబడి రావడం జరిగింది నానో యూరియా మరియు యూరియా బేసల్గా వాడి నానో యూరియా వాడినప్పుడు. అయితే మరికొన్ని పరిశోధనలో ఈ నానో యూరియా ఫలితాలు వేరే విధంగా ఉన్నప్పటికీ డిఏపి అంటే నానో డిఏపి మరియు నానో యూరియా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం పిచికారీ చేయడానికి ఇట్లాంటి బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు లేదంటే బేసల్గా అంటే భూమిలో యూరియా వేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం నానో యూరియా పిచికారీ చేసినా కానీ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో దానిలో కాన్సన్ట్రేషన్ అనగా నత్రజని శాతం 16% పెంచడం జరిగింది కాబట్టి ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అంతేకాక నానో డిఏపిని చాలామంది రైతు సోదరులు వాడుతున్నారు. నానో డిఏపి వల్ల కూడా మంచి రిజల్ట్సే కొన్ని పరిశోధనలు నమోదు చేయడం జరిగింది. ఇకపోతే యూరియా నానో యూరియా ఏది బెస్ట్ అన్నప్పుడు రైతు సోదరులు బేసల్గా అంటే మనం అందుబాటులో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు యూరియా వేసుకుంటూ ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా లేవో లేదా అదనంగా అంటే ఇదొక అడిషనల్గా మనం 2 దఫా లేదా 3 దఫా నత్రజని ఎరువులు యూరియా ద్వారా అందించే బదులు నానో యూరియా కానీ నానో డిఏపీలు కానీ వాడచ్చు. అంతేగాని పూర్తిగా నానో యూరియానే ఒక బాటిల్ వాడతాను, నేను బేసల్గా ఏమి యూరియా అప్లై చేయను, లేదంటే ఇలా కేవలం ఓన్లీ నానో యూరియా మీదనే ఆధారపడ్డప్పుడు మొక్కకు కావాల్సిన నత్రజని పూర్తిగా అందుబాటులో ఉండకపోవడం వల్ల కొన్ని పరిశోధనలో కేవలం ఓన్లీ నానో యూరియా మీదనే డిపెండ్ అయి చేసిన పరిశోధనలు తక్కువ దిగుబడి కూడా రావడం జరిగింది. కావున రైతు సోదరులు ఆలోచన చేసి పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉన్నప్పుడు యూరియాని బేసల్గా అనగా భూమిలో వేస్తూ వివిధ దఫాల్లో వేసేటప్పుడు 2 దఫా కానీ 3 దఫా కానీ నానో యూరియా వేసుకున్నప్పుడు బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं। पे बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: మేరీ ఇంతవరకు కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
7: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజే గారు.
8: నమస్కారం అండి.
7: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
8: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 ని 5 గా డివైడ్ చేసి 5 లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 లో అంటే 10వ నుంచి 16వ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అనమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3 అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికి వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 కూడా ఆ

0: అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4 అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి, అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంతుల డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ, ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్, ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు, వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడిఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడిఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని, రికార్డు లో రాసేసుకుని, సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్, FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0, దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాచ్ల ఎలా ఒక స్కీము, మిషన్ శక్తి ఎలా స్కీము, పోషణ అభియాన్ అనేది ఒక స్కీము. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి. ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు దాటింది. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా, మరి వీరందరూ కోరుతున్న పాట ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాటకి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని ఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే అదే రోజు అంటే గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

చివరగా ఈ నెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 7:15 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటినా సమస్యలు, లేజర్ ట్రీట్మెంట్ గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. విరామం తర్వాత తిరిగి స్వాగతం. ఇప్పుడు విందాం వసంతం చిత్రం నుంచి పాటను. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. మరి వీరందరి కోసం ఈ పాట హరిహరన్ సుజాత బృందం ఆలపించింది. సంగీతం ఎస్ఎ రాజ్కుమార్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
1: డైమండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి,
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కల్లువాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. ఇప్పుడు విందాం పెళ్లి సందడి చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు. వీరు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్, కృష్ణ, పల్లాల భిక్షుపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. మరి వీరందరి కోసం ఈ పాట. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సీతారామ శాస్త్రి.

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో ఆకాశవాణి నిజామాబాద్.
0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. అభిరుచి కార్యక్రమంలో చివరగా విందాం అర్జున్ సినిమా నుంచి ఉన్నికృష్ణన్ హరిణి బృందం ఆలపించిన పాటకు సంగీతం మణిశర్మ. కోరుకున్న శ్రోతలు, వీరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉపలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వర శాంభవి జగదీశ్వర్, తమ్మని ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30 దాటి 18 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమం. ముందుగా విందాం ఒక జానపద గీతాన్ని.

0: శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం మరో జానపద గీతాన్ని.
4: గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 10:00 మళ్ళీ కలుద్దాం మధుర గీతాల కార్యక్రమంతో.

ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం ఆత్మగౌరవం చిత్రం నుంచి ఈ పాటను. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటకు సంగీతం ఎస్ రాజ.

శ్రోతులు, మీరు విన్న ఆ పాట తాండ్ర పాపారాయుడు చిత్రంలోది. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్లో మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం వాగ్దానం చిత్రం నుంచి ఈ గీతాన్ని.

విన్న పాట వయస్సు పిలిచింది. చిత్రంలోది శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాలమిత్రుల కథ చిత్రం నుంచి ఈ గీతాన్ని.

భాగ్యచక్రం చిత్రం నుంచి పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ అనే AR మొబైల్ యాప్లో మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్త కన్నప్ప చిత్రం నుంచి ఈ గీతాన్ని.

శ్రోతలు గమనించాలి, చిన్న అంతరాయం వల్ల పాట పూర్తిగా వినిపించలేకపోతున్నా. మీరు వింటున్నారు అభిరుచి, క్షమించండి, మధుర గీతాల కార్యక్రమాన్ని.

మీరు విన్న పాట వీరాభిమన్యు చిత్రంలోది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు.

శృతులు అగ్గిబరాట చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు వినండి ఆలీబాబా 40 దొంగలు చిత్రం నుంచి ఈ గీతాన్ని.

శ్రోతలు మీరు వింటున్నారు అలనాటి మీటి మధుర గీతాల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అడవి రాముడు చిత్రం నుంచి పాటను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది. ఈ పాటకు సంగీతం కెవి మహదేవన్.